శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ 22వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 22 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ధ్యానం ఈ అంశంపై శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామిగారి వ్యాఖ్యానం వింటారు.
1: శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. బ్రహ్మ చింతనమున భరగిన చిత్తము ఆటు పోటు లేక అణగి మణగి నిర్మలముగా నిలచి నియమము పాటించు కాళికాంబహంస కాళికాంబ. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క స్వీయ రచనైనటువంటి కాలజ్ఞానంలో ధ్యానాన్ని గురించి వారు ప్రతిపాదించినటువంటి పద్యం ఇది. బ్రహ్మ చింతనమున భరగిన చిత్తము. మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, స్వామి ధ్యానం ఎలా చేయాలి అని అడుగుతుంటారు. కాబట్టి మేము చెప్పేదానికి పత్రిజీ గారు ఇలా చెప్పారు, పలానా స్వామి ఇలా చెప్పారు, శంకర్ల వారు ఇలా చెప్పారు, మధులు వారు ఇలా చెప్పారని చెప్పి అంటూ ఉంటారు. మధ్వాచార్యులు చెప్పింది, శంకరాచార్యులు చెప్పింది, అచలానంద స్వామి చెప్పింది ఒకటే, కాకపోతే దానిలో ఉన్న సూక్ష్మమైన విషయం మనకు బోధపడలేదు. కాబట్టి ఒక సభలో మనం 100 మందికి ఒకే స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ 100 మందికి ఒకే రకంగా అర్థం కాదు, ఎవరి భావం ప్రకారం వారికి అర్థమవుతుంది. అందువల్ల బ్రహ్మము అంటే ఏమిటి, ఈ విషయాన్ని గురించి బ్రహ్మంగారు ఏం చర్చించాడంటే, బ్రహ్మము అంటే నేనే బ్రహ్మమునని ప్రజ్ఞ కలిగి భౌతిక ప్రజ్ఞ కోల్పోయి ఈ ప్రపంచానంత మర్చిపోయి అంతరముఖ స్థితిలో పరమాత్మలో అంటే జ్యోతిలో మనస్సుని లయం చేసి బుర్కిటిలో ఆ పరంజ్యోతిలో మనస్సును లయం చేసి ధ్యాన స్థితిలో ఉండే స్థితిని బ్రహ్మము అని చెప్పాడు. బాహ్యార్థానికి వస్తే ఈ బ్రహ్మాండ భాండాలు మొత్తం నడుపుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము అని చెప్పాడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు బ్రహ్మసూత్రాలు చెప్తూ వ్యాసులు వారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు, అక్కడ మొదలుపెట్టి అసలు బ్రహ్మం అంటే ఏంటో బ్రహ్మసూత్రాలు మొత్తంలో చర్చించాడు. ఏమండి ప్రస్థానత్రయం మనకుంది అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడు డిస్కస్ చేసింది ఏంటి అంటే బ్రహ్మాన్ని గురించి. ఈ మూడిట్లో వ్యాస్ట్ అంటే ఎంతో విస్తృతమైనటువంటి చర్చ చేశారు దీంట్లో మహానుభావులు. ఈ చర్చలో గీతలో కృష్ణుడు చెప్పాడు 4 అధ్యాయాల్లో, అబ్బాయి మనువు ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇక్ష్వాడు ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు, నేను నీకు చెప్తున్నానంటే అర్జునుడు ప్రశ్న వేశాడు, అయ్యా మనువు ఎప్పటివాడు, ఇక్ష్వాకుడు ఎప్పటివాడివి, నువ్వు నేను నిన్న మన కదా పుట్టావు అని అన్నప్పుడు కృష్ణుడు మాట చెప్పాడు, లేదబ్బాయి నాకు నా జన్మలన్నీ తెలుసు, నీకు నీ జన్మలు తెలియదు, కాబట్టి నేను ఇప్పుడు ఉండేవాడిని, నువ్వు మాత్రం నిమిత్తం అంటే ఈ దేహంతో ఉన్నంత మాత్రమే నీకు తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, సర్వం కిల్విదం బ్రహ్మ అనే వేదవాక్యం ప్రకారం నేను ఇప్పుడు ఉండేవాడిని అని. పూర్వం రాముడి రూపంలో ఉన్నవాడు నేనే, ఇప్పుడు కృష్ణుడి రూపంలో ఉండేవాడు నేనే, రేపు రాబోయే వీరబ్రహ్మేంద్ర రూపంలో వచ్చేవాడిని కూడా నేనే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నేనే, శ్రీశైలం మల్లికార్జున స్వామి నేనే తత్వం చెప్తూ దానిలో వీళ్ళందరూ డిస్కషన్ చేసిందంటే బ్రహ్మం అంటే ఏంటి అని. నేను ఎందుకు చెప్పుకుంటే బ్రహ్మ అంటే ఏంటి అని, ఈ బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినటువంటిది, అంతటా వ్యాపించిందా నేనే దర్శనం చేస్తాను,

0: నేను నిమిత్తమాత్రుని, ఆరడుగుల దేహం, ఇట్లా కూర్చొని ఇక్కడ నేను బ్రహ్మాన్ని ఎలా దర్శనం చేస్తానంటే ఈ విశ్వం అంతా నీ మనసు కూడా వ్యాపించి ఉన్నది. విశ్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించడానికి విశ్వవ్యాపితమైన నీ మనసుకి ఆ అర్హత ఉన్నది, దానికి ఆ శక్తి ఉన్నది. కాకపోతే దాన్ని ఆ స్థితికి నువ్వు తీసుకురా. ఎలా తీసుకురాగలవు అంటే ఒక ముళ్ళ మీద ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి గుడ్డని లాగి తెచ్చి నీకు పోతుంది. దాన్ని చిన్నగా ఒక కొమ్ములు తప్పించి కనుక బయట తీసావా, అది మళ్ళీ నీకు ఓడుకోవటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే విషయావృతమైన నీ మనస్సు, ప్రపంచ విషయాలు ఇరుక్కుపోయినది, అది అల్లుకుపోయి ఉన్నది, బురదంతా పూసుకున్నది, దాన్ని శుభ్రంగా చేసి ప్రపంచ విషయాల నుంచి బయటకు తీసుకొస్తే విశ్వవ్యాపితమైన బ్రహ్మ నువ్వు దర్శనం చేయగలవు. ఎలా అంటే మనసును కూర్చొని భృగుడి స్థానంలో పరంజ్యోతి స్వరూపం మీద మనసును పెట్టి నేను బ్రహ్మముననే భావాన్ని స్థిరం చేసి చిన్న చిన్నగా ఒక్కొక్కదాన్ని రాకెట్టు కక్షలో నుంచి ఒక పరోదిన తర్వాత ఇంకొకదాన్ని ఎలా వదులుతుందో ఒక్కొక్కదాన్ని వదులుకొని మనసును ఏకత్వం చేస్తే అన్నీ మర్చిపోయి నువ్వు బ్రహ్మను అవుతావు. ఇదే బ్రహ్మచింతన. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి.
1: మీరు ఇంతవరకు సూక్తిముక్తావళి కార్యక్రమంలో శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామిగారి వ్యాఖ్యానం విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో

0: పంటల సాగుపై ఎల్నీవో ప్రభావం, వాతావరణ ఆధారిత వ్యవసాయం ఆవశ్యకత. సంభాషణ సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
1: ఓ పెద్దయా,
2: చిన్నయా, ఏదో హడావుడిగా ఉన్నావు, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏంటి కథ, ఏంటి హడావుడి, ఏంటి చిన్నయా?
1: ఏం లేదు పెద్దయ్యా, ఈ మధ్య అయితే తరచుగానే కలుసుకుంటున్నాము, కొన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకుంటున్నాము.
2: అవును, తెలిసిందే.
1: కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, నాకు తెలిసి
2: ఏదో ఒకటి తీసుకొస్తావుగా, చెప్పు ఏంటది?
1: అదే పెద్దయ్యా, ఇప్పుడు ఎలినినో అంటున్నారు కదా, ఈ ఎలినినో ప్రభావం ఏదో రైతులకు పంటలకు కొన్ని ఏదో ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మరి శాస్త్రవేత్తలు మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారంట. నాకైతేనేమో మరి దాని విషయం పూర్తిగా తెలియదు. ఈ ఎలినినో ప్రభావం అంటే పంటల సాగుపై మళ్ళీ ఎలినో ప్రభావం ఎలా ఉంటుంది, మరి వాతావరణ ఆధారిత వ్యవసాయము ఆవశ్యకతలో భాగంగా మరి కొన్ని విషయాలు ఏమన్నా ఉంటే తెలియజేయి పెద్దయ్యా.
2: ఏమి లేదు చిన్నయ్యా, ఎల్నినో ప్రభావం అంటే గాలిలో మార్పు రావడం. ముఖ్యంగా సముద్రం మీద కొన్ని గాలులుంటాయి, ఆ గాలుల్లో వేడి గాలి ఎక్కువగా ఉంటే అది ఎల్నినో ప్రభావం అంటారు. ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఆ పవనాలు భూమిపైకి వచ్చి వర్షం పడకుండా వాతావరణంలో విభిన్నమైనటువంటి పరిస్థితులు కల్పించడమే ఎల్నినో ప్రభావం. అయితే మన వ్యవసాయానికి సంబంధించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి వాతావరణ ఆధారిత వ్యవసాయం చేసుకుంటే ఎట్లా ఉంటుంది, అసలు వాతావరణ ఆధారిత వ్యవసాయం అంటే ఏంటి అనేది నీ సంశయం, అవును కదా?
1: అవును పెద్దయ్యా.
2: ఏమి లేదు చిన్నయ్యా, మనం ఇవాళ ఒక సాగులో ఒక మూకుమ్మడిగా అందరూ ఒకే పంట వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ చూస్తే వాణిజ్యపరంగా మరి ప్రతి మిరప ఇలాంటి పంటలు ఎక్కువ వేస్తున్నారు. ఈ పంటలు చాలా వరకు కూడా దీర్ఘకాలిక పంటలు. ఈ పంటలు వేసినప్పుడు ఈ ఎల్నినో ప్రభావము వ్యవసాయ రంగం మీద కూడా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి శాస్త్రవేత్తలు, అటు వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు కాబట్టి మనమేం చేయాలి, దానికి అనుగుణంగా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి. అంటే సజ్జ, జొన్న, రాగి, ఆరిక, కొర్ర ఇట్లాంటి పంటలు వేసుకుంటే ఇవి ముఖ్యంగా 3 నెలల పంటలు కాబట్టి స్వల్పకాలంలో అంటే 100 నుంచి 120 రోజుల లోపల పండిపోయే పంటలు కాబట్టి ఈ పంటలు వేసుకుంటే మనము వాతావరణం ఎట్లా ఉన్నా కూడా పెట్టుబడి లాస్ కాకుండా చాలా వరకు కూడా గట్టున పడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయం చేసుకునేటప్పుడు వ్యవసాయ అధికారులను అడగాలి, అదేవిధంగా వాతావరణ నిపుణులను కూడా మనము ఒకంతగా అడిగి తెలుసుకొని ఏ పంట ఎప్పుడు వేయాలి, ఏ పంట వేస్తే ఈ సంవత్సరం

0: సంవత్సరం మనము మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకొని వేసుకోవాలి. ఒక ప్రణాళిక లేకుండా వ్యవసాయం చేసుకుంటూ పోతుంటే పెట్టుబడి కూడా పొందలేని పరిస్థితి నేడు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాడి పంట ఉండాలి అనేటువంటి భావనతో మనం ముందుకు పోవాలి. అలా చేస్తేనే రైతు ఇవాళ చాలా వరకు కూడా పెట్టుబడి కూడా లాస్ పోకుండా ఆదాయాన్ని గడించడానికి అవకాశం ఉంది. చిన్నయ్య, ముఖ్యంగా ఈ వాతావరణ ఆధారిత పంటలు వేసుకుంటే ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే విభిన్న వాతావరణ పరిస్థితులు, అంటే ఒక పక్క వర్షం పడుతుంటుంది, ఒక పక్క ఎండ కాస్తుంటుంది, ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి చాలా వరకు కూడా ఇది ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనము బయటపడాలి అంటే స్వల్పకాలిక పంటల సాగే మనకు శ్రీరామ రక్ష.
1: అంటే పెద్దయ్య బాగానే చెప్పావు, ఈ ఎల్నినో ప్రభావం అనేది మరి పంటల సాగుపై కూడా చూపిస్తుంది. మరి స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి, పెట్టుబడులు కూడా చాలా వరకు మరి తగ్గుతుంది ఖర్చు అంటున్నావు. అంటే ఇంతకుముందు కూడా ఈ ఎల్నినో ప్రభావం అనేది చూపించింది కొన్ని సంవత్సరాలకు క్రితం అని కూడా మరి కొంతమంది చెప్తుంటే విన్నాను. అప్పుడు కూడా మరి తెలిసో తెలియకనో మరి ఈ రైతులు కొంచెం ఇబ్బందులకు గురై ఉంటారు. ఇప్పుడు ఆధునికంగా ఉండేటువంటి ఇప్పుడు ఈ విషయాలలో మరి శాస్త్రవేత్తల ద్వారా మరి వ్యవసాయ అధికారుల ద్వారా మీరు చెప్పినట్టుగా కొన్ని కొన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి మరి అధిగమించడానికి అవకాశం ఉన్నట్టే ఉంది. మరి దీంట్లోనే మరి పచ్చి రొట్టె గురించి, స్వల్పకాలిక పంటల సాగు గురించి, తర్వాత ఈ పంట మార్పిడి విషయాల గురించి అవి కూడా ఒక్కొక్కటి వివరంగా తెలియజేయపెద్దయా.
0: మరేం లేదు చిన్నయ్య, ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా వరకు కూడా రెండు మూడు పంటలు వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే వాతావరణం అక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంవత్సరంలో మూడు పంటలు పండించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో మూడు పంటలు వేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ అదే ప్రాంతంలో మూడు పంటలు వేసిన వాళ్ళు ఆ పంట వ్యర్థాలను డీకంపోజ్ చేయకుండా అక్కడే వదిలిపెట్టి వాటిని కాల్చడం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వాతావరణం అంతా కూడా వేడెక్కుతుంది. ఈ ఎల్నినో ఏర్పడడానికి కూడా ప్రధాన కారణంగా ఈ వ్యర్థాలు కూడా ఒకింతగా తోడ్పడుతున్నాయని చెప్పక తప్పదు. కాబట్టి పంట వ్యర్థాలను ఎప్పుడు కూడా డీకంపోజ్ చేసి దానిని మరలా తిరిగి వ్యవసాయానికి సేంద్రియ ఎరువుగా వాడుకుంటే చాలా వరకు కూడా పెట్టుబడి తగ్గుతుంది. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పంటలకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు సులభంగా అందేదానికి మొక్కకు చాలా వరకు కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పంట వ్యర్థాలను కాల్చడం చాలా వరకు తగ్గించాలి. డీకంపోజ్ చేసుకొని దాన్ని తిరిగి ఎరువుగా వాడుకున్నట్లయితే చాలా వరకు నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి పంటకు మేలు చేసేటువంటి రైతు మిత్ర పురుగులన్నీ కూడా ఆరోగ్యంగా ఉండి పంటకు చాలా వరకు కూడా సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడాలి అంటే మన వంతుగా మనము వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా మనము వాతావరణ కాలుష్య రహిత వ్యవసాయం చేయాల్సిన అవసరం నేడు ఆధునికంగా అవసరం ఉంది. ఆధునిక యాంత్రిక వ్యవసాయం వచ్చిన ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అధిక దిగుబడులు సాధించాలి, వాణిజ్య పంటలు ఎక్కువగా వేసి లాభాలు ఆర్జించాలి అనేటువంటి కుతూహలంతో విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూమి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా పంటకు కూడా చీడపీడలు ఎక్కువగా ఆశించి రసాయనిక మందుల పిచికారి కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ వ్యవసాయం చేయాలి. సేంద్రియ వ్యవసాయం కూడా మీరు ముందుగా అన్నట్టుగా చిన్నయ్య ఈ పచ్చి రొట్ట ఎరువు అని ప్రస్తావించారు. పచ్చి రొట్ట ఎరువు వేసుకున్నట్టయితే, అంటే రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఈ పచ్చి రొట్ట వేసుకున్నట్లయితే, అంటే ఎప్పుడు వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అని నీకు సందేహం రావచ్చు. పచ్చి రొట్టగా జీలుగా, జనుము, పిల్లిపేసర, వాయిలాకు ఇట్లాంటి అన్నీ కూడా వేసుకొని మరి పచ్చి రొట్ట సాగు చేసుకున్నట్లయితే 45 రోజుల దశలో, అంటే పూతకొచ్చే దశలో మోకటి ఎత్తున్నప్పుడు ఆ పంటను భూమిలో కలిదనుకున్నట్టయితే రసాయన ఎరువులు వాడకుండా భూమి చాలా వరకు కూడా సారవంతమవుతుంది. అదేవిధంగా పంటలకు పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇవాళ రసాయన ఎరువులు వాడాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సబ్సిడీ ఇచ్చినా కూడా రైతుకు పెట్టుబడి భారంగా మారుతుంది. కాబట్టి భూమిలో సేంద్రియ కర్బనం అందుబాటులోకి రావాలి అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తూ రసాయన ఎరువులు ఒకవేళ తప్పనిసరిగా వాడవలసి వస్తే కాస్త వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మాత్రమే, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడుకున్నట్లయితే మనకు పెట్టుబడి తగ్గుతుంది, వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తిన్నా కూడా మనము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది.
1: ఓకే పెద్దయ్య, అందుకే మరి నేను మీ దగ్గరికి వస్తే మరి ఏదైనా విషయం ఉన్నప్పుడు దాన్ని వివరంగా, అంటే క్షుణ్ణంగా తెలియజేస్తావని మీ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు నా డౌటు తీరిపోయింది.

0: దయా అంటే ఈ ఎలినినో సంబంధించి మనము దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పంటల సాగులు చేపట్టాలి, ఇలాంటి విషయాలు మొత్తం మీరు చెప్పింది కాబట్టి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా నా తోటి రైతులకు కూడా చెప్పి వాళ్ళను కూడా కొంత నేను మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తాను పెద్దయ్య. మరి
1: మంచిది చిన్నయ్య.
0: అలాగే పెద్దయ్య, ఉంటా మరి.
1: సరే సరే చిన్నయ్య.
2: మీరు ఇంతవరకు చేనుముచ్చట్లు కార్యక్రమంలో

పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, వాతావరణ ఆధారిత వ్యవసాయం ఆవశ్యకత. సంభాషణ విన్నారు సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్

0: ఎయిర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్ళీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక

0: సమర్పించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
1: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లని సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే. ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో శ్రీ అంబలి జనార్దన్ గారి స్వీయ కవితలు, అనంతరం సాహిత్య సాంస్కృతిక సభల నిర్వహణ గురించి శ్రీ వి రాఘవరావు గారితో పరిచయం, చివరిగా సినీ భక్తి గీతాలు వింటారు ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచారాలకు వింటారు విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడీ కోడ్ 0856. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో లంచ్ బాక్స్లో పెట్టే పోషకాహారాలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం సర్ రొనాల్డ్ రాస్ గురించి శ్రీమతి ఎస్ అన్నపూర్ణ గారి ప్రసంగం, చివరిగా లలిత గీతాలు వింటారు ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. 10:12:40, 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 1:02 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు. 6:35 శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు ఆవశ్యకత, ఈ అంశం గురించి పొదిలి మండల వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీనివాసులు గారితో పరిచయం, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది ఈ కార్యక్రమం. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా క్షమించాలి విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యోగాతో ఆరోగ్య బాల్యం, ఈ అంశం గురించి శ్రీ చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త కుమారి మౌనికా రెంటాల, చివరిగా క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలోను, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:30 పాటకు వేలాయిర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడా.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమం ఇప్పుడు విందాం. దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఉదయ కిరణాలు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీ అంబల్లి జనార్దన్ గారి స్వీయ కవితలు, అనంతరం సాహిత్య సాంస్కృతిక సభల నిర్వహణ అంశం గురించి శ్రీ వి రాఘవరావు గారితో పరిచయం, చివరిగా సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో. ముందుగా విందాం శ్రీ అంబల్లి జనార్దన్ గారి స్వీయ కవితలు. వినబోయే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శీర్షిక మా అవ్వ. బుల్లి పాదాలతో బుడిబుడి నడకలతో బడికిపోవాల్సిన వయసులో బాలకార్మికురాలిగా తన చిట్టి చేతులతో వేలుపట్టి ఆ ఆలు దిద్దించిన అవ్వ. పుట్టింట్లో మంచి స్థాయిలోనే పెరిగినా మెట్టినింట్లోని అష్టకష్టాలకు క్లిష్ట పరిస్థితులకు తల ఒగ్గని అవ్వ. నాన్న వ్యాపారాల్లోని నష్టాలు పూచడానికి అహోరాత్రాలు రెక్కలు ముక్కలు చేసుకోవడమే కాక పుట్టింటి వారిచ్చిన నగలు సైతం త్యాగం చేసిన అవ్వ. బీదరికంలో మగ్గుతున్న కుటుంబంలో తాను పస్తులుండి తన 7 పిల్లల ఆకలి తీర్చడానికి అహర్నిశం తాపత్రయపడిన అవ్వ. ఇంటికొచ్చిన వారు దగ్గరి బంధువులైనా దూరపు చుట్టాలైనా ఇరుగు పొరుగు వారైనా భేదభావాలు లేకుండా ఆతిథ్యమిచ్చిన అవ్వ. తాను వేలుముద్ర అయినా నేను పెద్ద అధికారిని కావాలని పట్టుబట్టి మంచి బడిలో చేర్పించడమే కాదు ఆ చదువుకు కావలసిన హంగులు కూర్చిన అవ్వ. కాలేజీకి పంపడం వల్ల కాదని నాన్న చేతులెత్తేస్తే దృఢ సంకల్పంతో నన్ను కాలేజీలో చేరమని ప్రోద్బలపరిచిన అవ్వ. తన చివరి శ్వాస వరకు ఏదో పని చేస్తూ క్షణం విశ్రాంతి లేకుండా అలుపెరగకుండా మాకు స్ఫూర్తినిచ్చిన అవ్వ. అవ్వ, నా అణువణువు నీ రుణభారంతో నిండిపోయిందవ్వా. నా విజయాలు, నా ఈ జీవితం అంతా నీ భిక్షేనవ్వా, అంతా నీ భిక్షేనవ్వా. శీర్షిక సాలోచన. యవ్వన ఉషస్సులో నింగికెరిసిన ఉత్సాహ పొంగు, చల్లని నీళ్లు జల్లిన దేశీయ బెకబెకలు, విదేశీ హంసల ఆత్మీయ స్వాగతం, ఇక ఆకాశమే హద్దుగా సాగిన ప్రగతి సోపానాలు, భౌతిక వైభవ మరీచికలో ఓలలాడిన సంసార నావ, పున్నామ నరకం తప్పించే పుత్రునికై తప్పించిన తల్లి దినకర్మలకు కూడా వంచితుని చేసిన డబ్బు పొర, పాలు నీళ్లలా కలిసిన జీవిత వాణిజ్యం, ప్లాస్టిక్ పువ్వుల కృత్రిమత్వం, విరియని అనురాగ గంధం, జీర్ణం కాని పొడి మాటలు, తట్టుకోలోని సూటిపోట్లు, తన వారనుకున్న వారు తనను కాదనే వారని తేలగా దిగిన హోదామైకం, వీడిన డబ్బు మబ్బు, ఆప్యాయతల చిరుజల్లుకై మనసు బీటిల నిరీక్షణ, వీడని గత జ్ఞాపకాలు, స్వదేశ గమనానికి చెల్లని మొహం, సంపాదనైనా జీవిత పరమార్థం,

జీవిత సంధ్యలో సాలోచన, పుట్టిన గడ్డ భార్యాబిడ్డల పటాటోపమ, కిం కర్తవ్యం ఆలోచన కవ్వంతో అంతర్మర్ధనం, పైకి తేలిన నిశ్చయాల వెన్న తెరిపిన పడ్డ మనఃవిహంగం, కన్నతల్లి గతిస్తేనేం దేశమాద ఒడిలో తీరదా సేద. శీర్షిక దోమ కుట్టింది. అమ్మో, దోమ కుట్టింది, దద్దులు లేచాయి. కుట్టింది తెలుగుదోమ. తెలుగు చదవాలని ఒకటే దురద. ఎన్నో భాషలు కాచి వడబోచి త్రాగినా దాహం తీరలేదు. మాతృభాషలోని మాధుర్యమే వేరు. ఎంతైనా అమ్మ ఒడిలో సుఖమే సుఖం కదా. అమ్మో, ఈసారి ఓ పెద్ద దోమ కుట్టింది. ఒళ్ళంతా రాయి రాయి అనే దద్దుర్లు. తెలుగులో కవితో కథో వ్యాసమో రాయాలని ఒకటే దురద. గోకిన కొద్దీ ఇంకా గోకాలని, రాసిన కొద్దీ ఇంకా రాయాలని, రాసింది పదే పదే చదివి వినిపించాలనే దురద. మన పిల్ల మనకి ముద్దేమో కానీ అందరికీ కాదుగా. హితులు స్నేహితులు దగ్గర రావడానికే జంకగా ధైర్యాన్ని కూడగట్టుకుని పత్రికల మీద పడ్డాను. పోస్టు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. తిరుగుటప బలువుతో పోస్టు మ్యాన్ పాటలు నాకు తిట్లు. పట్టు వదలని విక్రమార్థుని కదా సాహిత్యమూర్తిని ప్రసన్నం చేసుకోవాలని ఎన్నో కథా కవితా సంపుటాల సంకలనాల ఉపాసన చేశాను. నా రచనల డొల్లతనం తెలిసింది. పంథా మార్చాను. ఇప్పుడు నా పదాలకు పదునెక్కింది. సంపాదక కఠిన శిలలు కరగసాగాయి. కొన్ని పత్రికలు నా రచనలు మోసుకొచ్చాయి. ఈసారి ఓ కందిరీగ కుట్టింది. జనసామాన్యులతో చదివించాలని రాయించాలని దురదే దురద. కథ కవిత వ్యాసరచన పోటీల్లో పాల్గొనమని ప్రోత్సాహం ప్రోద్బలం. వేయిలో ఒకరు నా గాలానికి చిక్కసాగారు. నా రచనల్లోంచి పుట్టిన దోమలు వారికి కుట్టాయి. వారికి తెలుగు చదవాలని రాయాలని దురద. వారు గోక్కుంటే చూసి నా రచనల నవ్వుల పువ్వులు. శీర్షిక వసుధావని. వసుధావని ఒడిలో సేద తీర్చుకునే హక్కు మనుషులకే కాదు, జంతువులకు, జలచరాలకు, వాయువిహంగాలకు, చెట్లకు, గుట్టలకు, నదులకు, శిలయేళ్లకు, అన్నిటికీ ఉంది. పంచభూతాలు అందరి సొత్తు, మనందరి సమిష్టి ఆస్తి. దురాశతో కళ్ళు మూసుకుపోయి బాహ్య సుఖాలకు బానిసలమై అన్నం పెట్టే సాగు భూమిని ఇండ్లుగా మార్చుతున్నాం మనం. దట్టమైన అడవులను ఫ్యాక్టరీగా మార్చుతున్నాం మనం. ప్రకృతి మాతను కష్టపెట్టి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాను మనం. వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం కావిస్తున్నాం మనం. కూర్చున్న చెట్టునే నరుక్కుంటున్నాం, పాలిచ్చిన రొమ్మునే గుద్దేస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి, వరద, క్షామం అన్నీ మన కారణంగానే, స్వయంకృతాపరాధాలే. వృక్ష ఫలాలను భుజించాలే తప్ప చెట్లనే మింగేస్తే ఎలా? అంతులేని స్వార్థంతో అడవులనే కొడితే ఎలా? పర్యావరణంలో అసమతుల్యం కల్పిస్తే ఎలా? మన వినాశ సౌధానికి మనమే పునాది వేసుకుంటే ఎలా? 60 చెట్లు నాటిన 6 ఏళ్లకు కానీ 6 చెట్లు నరకరాదు. వ్యర్థ పదార్థ కాలుష్య శుద్ధీకరణ చర్యలు తీసుకున్నాక కానీ పరిశ్రమలు నెలకొల్పరాదు, ఫ్యాక్టరీలను కట్టరాదు. చుట్టూ ప్రకృతి శోభిల్లితేనే కానీ మన జీవితం ఆనందమయం కాదు. మనుషుల పెరుగుదలకు, జంతువుల తరుగుదలకు పట్టాలి పగ్గం. అసలు జంగళ్లను కబిలించి వేసే కాంక్రీట్ జంగళ్లకు వేయాలి కళ్ళం. పర్యావరణ పరిరక్షణే అవుతుంది మన పాలిటి వరం. ఈ జగత్తే నందనవనమై చేస్తుంది మన మనుగడ సుఖకరం. శీర్షిక ఆసుపత్రి. చాకిరేవు బండలపై దెబ్బల్లా వీపుపై మోత, కాలికి గుచ్చుకున్న ముళ్ళులా గుండెలో సలుపు, రోదసిలో వాయుపీడనం తగ్గి శ్వాస పీల్చడం కష్టమైనట్టుగా రొమ్ములో శ్వాసాశ్వాసల ఎగరొప్పులు, ఏవో బాటిళ్ల నుండి గొట్టాల ద్వారా రక్తనాళాల్లోకి ఎక్కుతున్న ప్రాణధారలు, వీడుకోలు పలకడానికి స్టేషన్కు వచ్చిన బంధుజనంలా, రోగుల పరామర్శకు వచ్చిన మిత్రగణ కోలాహలం, వారిపై సిబ్బంది చిరుబురులు, అనవసర ఉరుకులు పరుగులు, ఆసుపత్రిలో సజీవ చిత్రం. పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదని తెలిసి జీవన ప్రవాహంలో వైద్యం గడ్డిపరక ఆసరాగా ప్రాణం పట్టుకు వేలాడే మనిషి, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు, మందు షాపుల బిల్లులు, నిపుణుల పరీక్షలు, అందరూ కుమ్మక్కై రోగుల దోపిడీ, రోగం నయమైతే వారి ప్రావీణ్యం, బెడిచి కొడితే దైవేచ్ఛ అని గీతబోధ చేసే డాక్టర్లు. అయినా మేక కటికబాని నమ్మినట్టు డాక్టర్లపై ఆశలు పెంచుకునే సగటు మనిషి ఆసుపత్రిలో అసహాయ రోగి. శీర్షిక మాలొచ్చింది. మా ఇంటి దగ్గరలోకి మాలొచ్చింది. మా ఇంట్లోకి మాలొచ్చింది. ఇంటి దగ్గరలోకేంటి, ఇంట్లోకేంటి? అసలు ఈ మాల్ గొడవ ఏంటంటారా? ఒకటేమో ఇంగ్లీష్ మాల్, అదే షాపింగ్ మాల్.

0: ఇంకోటి హిందీ మాల్, అదే సరుకు. తారల్లో పున్నమి చంద్రుళ్ళ, రెండు రోడ్ల కూడెల్లో మాల్ మిరిమిట్లు, లోనికెళ్తే పగటి సూర్యతేజం, చల్లని మలయ మారుతంలా ఏసి, ఇంట్లోకొచ్చి జేబుకు పడిన చిట్టు చిల్లు చూసుకుంటేనే కానీ ఆ హాయి చేసిన హాని గోచరం కాదు. మనదంతా క్రెడిట్ కార్డు వ్యవహారం అంటారా, దాని బిల్లు వచ్చిన తర్వాత చూడండి పగలే చుక్కలు కనబడతాయి. డిస్కౌంట్ ఎరతో మాల్ మాయలో పడి పడి కొన్న సరుకు మన పక్క సందులో అంతకన్నా చవకని ఎదురింటి బామ్మ తేలుస్తుంది. ఈ క్వాలిటీ వేరని బామ్మతో వాదించినా నువ్వు మోసపోయావని మనసు గిల్లుతుంది. 10 అత్యవసర వస్తువులు కొనాలని వెళ్ళి పొందికగా అమర్చిన అసంఖ్యాక సామానుల మోహంలో పడి ఇంకో 20 అనవసర సామానులు మోసుకొస్తాం. ఇంట్లో అవి సర్దడానికి చోటు లేక నానా అవస్థలు పడతాం. గాలికి పోయే కంప ఒంటికి చుట్టుకున్నామే అని కొన్ని రోజులు గొనుక్కుంటాం. నీవల్లే అంటే నీవల్లే ఇవన్నీ కొన్నామని ఆలుమగలం కీచులాడుకుంటాం. మళ్ళీ నెల్లాళ్లకు శరామామూలే. మాల్లోని ఫుడ్ కోర్టుల్లో తిండి దినుసులు మమ్మల్నంటే మమ్మల్ని ఆస్వాదించమని నోరూరుస్తాయి. పిజ్జా బర్గర్ల నానా గడ్డి పిల్లలను వశపరచుకుంటాయి. ఎవరికి నచ్చినవి వారు తినేసరికి వారం రోజుల తిండి బడ్జెట్ హంఫట్. ఆ తర్వాత డాక్టర్ బిల్లు కొసరు. మాల్ షోకేసుల్లోనే కాదు, అక్కడ తెరలపైన బొమ్మలాడతాయి. టిక్కెట్ ధర 4 గింతలైనా, మనకు నచ్చిన సినిమా హౌస్ఫుల్ అయినా, మల్టీప్లెక్స్ మెరుపులకు మరిచి వేరే పనికి మాలిన సినిమానికి టికెట్లు తీస్తాం. సినిమా చెత్తదైనా ఆ థియేటర్లో బొమ్మ చూసిన అనుభూతిని ఆస్వాదిస్తున్నామని మనల్ని మనం మభ్యపెట్టుకుంటాం. ఇంటర్వెల్లో సమోసా ఐస్ క్రీమ్ అని పిల్లలు మారాన్ చేస్తే ఆ చిరుతిండికి 3 గింతల ధర ముక్కు మూసుకొని చెల్లిస్తాం. మాల్ మహమ్మారి మన అలవాటు మార్చుతోంది, మనల్ని అప్పుల పాలు చేస్తోంది. మన బతుకుల్ని మనకు నచ్చినట్టుగా బతకనీయకుండా విదేశీ అడుగులకు మడుగులొత్తమంటుంది. బ్రిటన్లు మాత్రమే ప్రత్యక్షంగా ఏలితే ఇప్పుడు ప్రపంచంలోని తెల్లవారందరూ మనల్ని పరోక్షంగా శాసిస్తున్నారు. మన కొనుగోళ్లతో వారి నిరుద్యోగుల పొట్ట నింపుతున్నారు. ఇప్పటికైనా మేలుకుందాం, మాలు సంస్కృతిలో మునిగిపోకుండా మన జాతిని మన దేశాన్ని కాపాడుకుందాం.
1: మీరు ఇంతవరకు శ్రీ అంబల్లి జనార్దన్ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటోంది.
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
10: కాదు, ముందుగా పొదుపు,
8: ముందుగా కమ్మలు.
10: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి.

0: పెట్టి కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీని వల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: సాహిత్య సాంస్కృతిక సభల నిర్వహణ ఈ అంశం గురించి శ్రీ వి రాఘవరావు గారితో పరిచయం.
6: నిర్వహణ అనేది ఒక కళ. సభలు, సమావేశాలు, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా నిర్వహించడం అనేది ఒక కళాత్మకంగా నిర్వహించాలి, నిర్వహింప చేయాలి, అందరినీ కోఆర్డినేట్ చేయాలి అనేది ఓ పెద్ద కళ. 10 మంది కళాకారులు వివిధ రంగాలకు సంబంధించి అందరినీ ఒక్కచోట చేర్చి ఒక కార్యక్రమాన్ని రసవత్తరంగా రూపొందించడం ఇంకొక మహత్తరమైన కళ. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఈ హైదరాబాద్ రాజధానిలో నిర్వహిస్తూ ఒంగోలు పట్టణానికి అనుబంధంగా ఎన్నో సభలు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆవిష్కరణలు, పుస్తకావిష్కరణలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ నిర్వహిస్తూ కోఆర్డినేట్ చేస్తూ మనకు చక్కటి సేవా భావాన్ని అందిస్తూ ఉన్నటువంటి ప్రముఖ రచయిత, నిర్వాహకులు వి రాఘవరావు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి ఈ సాహిత్యానికి సంబంధించి లేదు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్వహణ ఎలా చేస్తారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. రాఘవరావు గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: మీరు ఈ సభలు, సమావేశాలు ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ చక్కగా ఒక క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు తలెత్తుంటాయి. ఒక్కోసారి సన్మానాలు, సత్కారాలు, అలాగే మీరు సహజంగాను కవి కూడాను, కవి కనుక ఆ కవి ఆ చమత్కారం ఏ విధంగా ఉంటుందో ఈ సభల ద్వారా ప్రజల మనస్సుల్లోకి, ప్రజల మస్తిష్కాల్లోకి చొచ్చుకుపోగలిగేటువంటి ఆయుధం కూడా కవిత్వం. కాబట్టి ఈ సభలు, సమావేశాలు నిర్వహించి ఇది ఎస్టాబ్లిష్ చేద్దాము అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? దానికి మీరు ఏ విధంగా అడుగులు ముందుకేశారు? ఆ వివరాలన్నీ మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
7: తప్పకుండా అండి. తొలినాళ్లలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాహిత్య కార్యక్రమాలు కళాశాల వార్షికోత్సవాలు అప్పుడు జరిగేవి. అయితే ఆ రోజుల్లో అందరూ కలిసి విద్యార్థులు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉండే ఆలోచన వచ్చినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం అనేదాన్ని ఒకదాన్ని మేము స్థాపించి దశాబ్దం పాటు, అంటే మేము విద్యార్థిగా ఉండగా నిర్వహించాలి కాబట్టి విద్యార్థి దశ పూర్తి అయ్యేంత వరకు, అంటే నా బీకామ్ ఎల్ఎల్బి అయిపోయేంత వరకు దాన్ని ఒక దశాబ్దం పాటు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆనాటి కార్యక్రమాలకి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, మా సంస్థ అధ్యక్షులు శశాంక గారు ఉండేవారు. వారి నిర్వహణలో తాపీ ధర్మారావు మొదలుకొని మునిమాణిక్య నరసింహారావు మొదలుకొని ఆనాటి సాహితీ పరుల క్రమంలో ప్రతి ఒక్కరితో అనుబంధం చేసుకుంటూ వారి సమక్షంలో మేము విద్యార్థులం అందరం కలిసి కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్ఠులు, సెమినార్లు నిర్వహించేవాళ్ళం. అది ఎలా మారిందంటే ప్రతి నెల ఒక కార్యక్రమం ఒక్కొక్క కళాశాలలో ఏర్పరచుకునే క్రమంలో హైదరాబాద్ పట్టణంలోనే కాక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మిగతా జిల్లాల కళాశాలల విద్యార్థులకు కూడా మేము పోటీలు పెట్టడం ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయి వాళ్ళు ఈ కార్యక్రమాలకి వచ్చి పాల్గొనడం జరిగింది. ఈనాడు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రతి కవి ఆనాడు మా తొలినాళ్లలోని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘంలో విద్యార్థి రచయితగా పాల్గొన్న వారేనని గర్వంగా చెప్పగలరు. వారు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షుల స్థాయికి కూడా ఎదిగిన వారు ఉన్నారు, సాహిత్య అకాడమీ అవార్డులు తీసుకున్న వారు ఉన్నారు, ఇప్పుడు పుంకానుపుంకాలుగా పుస్తకాలు రాస్తూ మంచి పేరు ప్రతిష్టలు దేశ విదేశాల్లో తెచ్చుకున్నవారు ఉన్నారు. ఆ స్ఫూర్తితో విద్యార్థి దశ అయిన తర్వాత ఇది కొనసాగింపు ఎలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు అప్పట్లో సాహిత్య సంస్థలు చాలా కొద్దిగా ఉండేవి. జగ్గయ్య గారు అన్నారు, నువ్వు కవిత్వం రాస్తావు, సభల్లో పాల్గొంటావు, నువ్వు కూడా ఒక సంస్థ ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని ఆనాటి ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ్ కొంగర జగ్గయ్య గారు సూచించగా ఆయన చేతుల మీదుగానే మా సంస్థను ప్రారంభించడం జరిగింది.
6: మరి ముఖ్యంగా ఈ

0: ఆవిష్కరణలు సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ నిర్వహించాలి అంటే కాస్త ఈ సాహిత్యం పట్ల కవిత్వం పట్ల కాస్త మక్కువ ఎక్కువగా ఉండటం మూలాన ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది.
1: అవునండి.
0: ఈ నేపథ్యంలో అప్పట్లో మిమ్మల్ని ఆకర్షించినటువంటి కవి ఎవరు, తర్వాత మీ రచనల్లోంచి ఒక కవితను మా శ్రోతలకు కాస్త పఠింపజేస్తారా, వినిపింపజేస్తారా?
1: తప్పకుండా అండి. తొలినాళ్లలో నారాయణ రెడ్డి గారి కవిత్వం, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం, అలాగే అప్పట్లో కుందుర్తి ఆంజనేయులు గారి కవిత్వం మమ్మల్ని ప్రభావితం చేసి మమ్మల్ని ఈ రచనల పట్ల ఉత్సాహాన్ని రేపించి రచయితలుగా తీర్చిదిద్దాయి. ఆ క్రమంలో అప్పట్లో జరిగిన కవితల పోటీల్లో కానీ సాహిత్య పోటీల్లో కానీ ఇతరులతో పాటు నాకు కూడా బహుమతులు రావడంతో ఆ ఉత్సాహం మరింత రెట్టింపై ఈ రచనా వ్యాసంగాన్ని వదలకూడదనే నిశ్చయానికి వచ్చి కొనసాగింపు చేయటం జరిగింది. కాలక్రమేణా సంస్థ కూడా ఒక బాధ్యత కాబట్టి, ఆ వ్యవస్థాపక కార్యదర్శిగా నా బాధ్యత ఉంది కాబట్టి ప్రతి నెలా ఒక కార్యక్రమం నిర్వహించాలనే స్ఫూర్తితో కవి సమ్మేళనాలకి ప్రాధాన్యత ఇస్తూ క్రమంగా సాంస్కృతిక కార్యక్రమాలకి చిన్నారులకి పోటీలు పెట్టి పెద్దవాళ్ళకి నాటికల పోటీలు పెట్టి కార్యక్రమాలు ఒక దశాబ్దం పాటు నిర్వహించాము. ఆ కాలక్రమేణా వ్యయం పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలతోనే మంచిగా ముందుకు వెళ్దాము, అందరికీ అవకాశం ఇద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఈ పుస్తకావిష్కరణలకైతే బాగుంటుంది, తక్కువ ఖర్చులో మనం ప్రజల వద్దకు వెళ్ళడానికి వీలు ఉంటుంది, రచయితలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము మా కార్యక్రమాలని పుస్తకావిష్కరణలకు ఎక్కువగా శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మన అదృష్టమో దురదృష్టమో పుస్తకాలు కొందామంటే అధిక ధరలు ఉండటం వల్ల చాలామంది పుస్తక పఠనానికి ఆసక్తి చూపలేకపోతున్న తరుణంలో కొత్త పుస్తకాలు ఏవైనా వస్తే మంచి పుస్తకాలను మేమే వెంచుకొని మంచి రచయితలు ప్రతిభ ఉన్నవారే కాకుండా వ్యక్తిత్వం కూడా ఉన్నటువంటి కలగలిసిన వాళ్ళనే మేము ఎన్నుకొని వాళ్ళ పుస్తకాల ఆవిష్కరణలకే మేము ప్రాధాన్యమిచ్చి ఆ సభలలో హైలైట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో పుస్తకాలు చదవలేని వాళ్ళు ఆ పుస్తకంలోని సారాంశం అంటే సభల్లో పుస్తక సమీక్షలు ఉంటాయి, పుస్తకాన్ని గురించి ప్రముఖులు మాట్లాడే ఉంటాయి కాబట్టి అవి జనసామాన్యంలోకి పత్రికాముఖంగా మీడియాముఖంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తే ఆ కార్యక్రమానికి నేటికి కొనసాగిస్తున్నాం.
0: ఈ సందర్భంలో వేరే వారి రచనల కంటే ముఖ్యంగా మీరు రాసినటువంటి కవిత్వం ఏమిటి, మీకు నచ్చినటువంటి కవిత్వం ఏమిటి, ముఖ్యంగా జనసామాన్యం నర నరాల్లో జీర్ణించుకుపోయేటువంటి జన హృదయాల్ని కదిలించేటువంటి కవిత మీ గళ నుంచి వినిపిస్తారా?
1: తప్పకుండా అండి. ఇది వరకు మినీ కవితలని విరివిగా వచ్చేవి, జనానికి సూక్ష్మంగా ఉండి తేలిగ్గా బోధపడేటటువంటి ఆ ప్రక్రియ నేను నచ్చడం వల్ల ఎక్కువగా రాశాను. అందులో మచ్చుకు ఒకటి తేడా అనేటువంటి శీర్షికతో రాసిన మినీ కవిత. నేను శ్రీకృష్ణుడినే కాదు కుచేలుణ్ణి కూడా, నేను శ్రీకృష్ణుడినే కాదు కుచేలుణ్ణి కూడా, నెల మొదటి చివరి రోజుల్లోనే తెలుస్తుంది ఆ తేడా, నెల మొదటి చివరి రోజుల్లోనే తెలుస్తుంది ఆ తేడా. ఇలాంటి చిన్న చిన్న కవితలు రాస్తూ క్రమంగా మిగతా అన్ని ప్రక్రియల్లోకి వస్తుంది.
0: మరి జన సామాన్యంలోకి వెళ్ళగలిగినటువంటి ఓ మంచి మీ రచనను మా శ్రోతలకు కాస్త.
1: కవిత్వంలో భావం, భాష, అలాగే మనసుకు పట్టుకునేటువంటి అంశాలు ఉన్నప్పుడు అవి నిజమైన కవిత్వంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక సందేశాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అంటూ మనకొక కొత్త ప్రపంచం మన ముందు వెళ్ళి విరుస్తున్న తరుణంలో రాసినటువంటి ఈ కవిత, శీర్షిక ప్రదీప న్యాయంలా. కొందరికి మొహమాటాలుండవు, మరికొందరికి మాటలే ఉండవు, మనం సందేహ సందిగ్ధాల్లోంచి తేరుకునే లోపే వాళ్ళు వాళ్ల వాళ్ల మాటల శరాలను సంధించేస్తారు. సందేహం కొందరికి జవాబు దొరకని ప్రశ్న, మాట కొందరికి అర్థం కాని జవాబు. ఇదివరకు అందరూ నా చెవిలో పూలు పెట్టేవారు, ఆ పైన చెవినే మెలిపెట్టేశారు. కొందరి భాష పదాలు దొరకని నిఘంటు, కొందరి మౌనం రచించని మహాకావ్యం. ఏ మాట కా మాటే చెప్పాలి, నేను ఇదివరకటి కన్నా ఇప్పుడే సుఖంగా ఉన్నాను, కారణం నేను మూగినే కాదు చెవిటినీ అయినాను. ఆ పుణ్యమంతా ఈ సమాజపు కాలుష్యానిదే, అందుకే ఘటపర్యాసనం గావించి నన్ను నేను సంస్కరించుకొని ఆ వల నుండి ఈ వలకొచ్చేశాను. ఘటపర్యాసనం గావించి నన్ను నేను సంస్కరించుకొని ఆ వల నుండి ఈ వలకొచ్చేశాను. ఇన్నాళ్ళు

0: నేను కాలంతో స్నేహం చేశాను, ఇప్పుడు కాలమే నాతో స్నేహం చేస్తోంది. ఇన్నాళ్ళు నేను కాలంతో స్నేహం చేశాను, ఇప్పుడు కాలమే నాతో స్నేహం చేస్తోంది. ఇప్పుడు మొహమాటాలు లేవు, మాటలు లేవు, విభృతాత్ముడనై అవధూతల నేను గది గది నేను చందన న్యాయంలా ప్రదీప న్యాయంలా.
1: మరి ప్రస్తుత రోజులకి అప్పటి రోజులకి ఇప్పుడు వస్తున్నటువంటి తేడాను మీ కవిత్వం ద్వారా మా శ్రోతలకు కళ్ళకు కట్టినట్టు వినిపించారండి. ఈ కార్యక్రమాలు, సభలు, ఆవిష్కరణ కార్యక్రమాలు మీరు నిర్వహించేటప్పుడు కొన్ని సాధక బాధకాలు కూడా ఉంటాయి. ఇటు కోఆర్డినేట్ చేసుకోవడంలో ఆర్థిక సమస్యలు కానివ్వండి, లేదు మన రచయిత మిత్రుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా మీకు సంభవించుండొచ్చు. వాటిని అన్నింటినీ ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకుని ముందుకు పోతూ ఉన్నారు ఆ విషయాల్ని?
0: సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళని మనం గమనించి సరైన పద్ధతిలో రాస్తున్న వాళ్ళని, ప్రతిభ ఉన్నవాళ్ళని, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని గుర్తించి వాళ్ళ కార్యక్రమాలని మనం చేయగలిగితే తర్వాత ఈ ఇగోలు, ద్వేషాలు, అసూయలు అనేటువంటి వాటి జోలికి పోకుండా అందరూ ఒకే మార్గంలో ఉండాలి అనేటువంటి తపనతో చేస్తున్న కార్యక్రమం ఏదైనా విజయవంతం అవుతుందండి. సిద్ధాంతాలు ఏవైనా సరే, కవిత్వం కానీ సాహిత్యం కానీ అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలి అనేటువంటి సామాజిక బాధ్యత కలిగి ఉన్నవాడిగా అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు వారు సంతృప్తి చెందుతారు. అలాగే మనం చేసే ఏ పనైనా చిత్తశుద్ధితో ఉండి చేయగలిగితే దాని ప్రభావం అందరికీ నచ్చుతుంది, కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా ఏ కార్యక్రమానికి ఎవరు వచ్చినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో సాధక బాధకాలు ఉండవు. ఆ ప్లానింగ్లోనే మొదట మనం ఎంచుకున్నప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ ఎలా చేయాలి, ఎంత ఖర్చులో మనం చేయగలుగుతాము, మన నుంచి ఏమైనా మనం ఉచితంగా చేయగలుగుతున్నామా అనేటువంటివి చేసి దానికి తగిన ప్రాచుర్యం కూడా మనం కల్పించగలిగిన నాడు ఆ యొక్క కార్యక్రమం 10 మందిలోకి వెళ్ళగలుగుతుంది. ఆ రచయితలు కానీ కవులు కానీ ప్రభావితులై నలుగురికి పరిచయమై సమాజానికి ఉపయుక్తకరంగా మారుతారనేటువంటి నా విశ్వాసం.
1: ఇలాంటి కార్యక్రమాలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు మున్ముందు ఇంకా ఇంకా మీ వేదికల ద్వారా జనసామాన్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ రాఘవరావు గారు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు సాహిత్య సాంస్కృతిక సభల నిర్వహణ గురించి శ్రీ వి రాఘవరావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

మీరు ఇంతవరకు సినీ భక్తి గీతం విన్నారు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం విన్నారు.

0: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శక దిగ్గజం, భారతీయ సినిమా రంగంలో నటునిగా, దర్శకులుగా, నిర్మాతగా మరియు వ్యాపారవేత్తగా, సమాజ సేవకునిగా విశేషమైన సేవలు అందించారు. సినీ పరిశ్రమలో వీరు అందించిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఎల్వి ప్రసాద్గా పిలువబడుతున్న అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ గారి వర్ధంతి నేడు. వీరి వర్ధంతిని పురస్కరించుకొని ఓమారు మననం చేసుకుందాం. వీరి సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం, అందుకున్న విజయాలను, అవార్డుల గురించి మన భావల్హరి కార్యక్రమంలో మరిన్ని విషయాలు విందాం ఈ పాట విన్న తర్వాత. పాట వినబోయే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తోట ఫినాసులొక్కరువా? శివ చక్రవర్తి లాంటి దాత ఉన్న సుశీనగరంలోనే నవకోటి నారాయణ శెట్టి అనే లుప్తులుండేవాడు. ఆయన

సంపాదించిన ఆయన ఆది తీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అనా చెప్పిన తోట ముక్కానీకి ముక్కానీ చెబితే అర్ధనాకు అర్ధన అంటే కానీకి గీచి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలు పోయిపోయి కాలుదారి చేతులతో మత్త గట్టి

సంపాదించిన ఆయన ఆది తీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరెంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అనా చెప్పిన తోట ముక్కానీకి ముక్కానీ చెబితే అర్థనాకు అర్థన అంటే కానీకి గీచి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలు పోయిపోయి కాలుదారి చేతులతో మత్త గట్టిగా పట్టుకుని వేలాడుతూ దిగే ఉపాయం కానక ప్రాణాలు కరబట్టి చేతులు పట్టు తప్పుతున్న సమయంలో ఆ పద్బాంధవుడలా ఏనుగుకు నీరు పెట్టడానికి వస్తున్నాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈరోజు తెలుసుకుంటున్నాం ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి కావున వారి సినీ జీవిత విశేషాలు. ఎల్వి ప్రసాద్ గారు 1908 జనవరి 17 ఏలూరు తాలూకాలోని సోమవరపాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు బసవమ్మగార్ల దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారు చురుకైన కురవాడే, కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. నాటకాలు, కంపెనీలు, డ్యాన్స్ ట్రూపుల డప్పుల చప్పుళ్ళు ప్రసాద్ గారిని ఆకర్షించేవి. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవారు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగం వైపు అడుగులు వేయటానికి పునాదులు వేసింది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

1930వ సంవత్సరంలో ప్రసాద్ గారు తన నటనా ప్రతిభకు జీవనోపాధికై ఉపయోగించాలని నిర్ణయించుకొని జేబిలో 100 రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి బొంబాయి వెళ్లారు. ఎల్వి ప్రసాద్ గారు ముంబై చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు 15 రూపాయల వేతనంతో చిన్న చిన్న పనులు చేసే సహాయకునిగా పనిచేస్తున్నారు. ఇంపీరియల్ ఫిలిమ్స్ సినిమాల ద్వారా ప్రసాద్ గారికి హెచ్ఎం రెడ్డిని కలుసుకోవటం జరిగింది. రెడ్డి గారు నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాస్, భక్త ప్రహ్లాదలో ఈ రెండు చిత్రాల్లో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని వారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మరిన్ని విషయాలు విందాం ముందుగా ఈ పాట.

మీరు వింటున్నారు భావల హరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. ఈరోజు తెలుసుకుంటున్నాం భావల హరి కార్యక్రమంలో నటులు దర్శకులు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి కావును, వారి సినీ జీవిత విశేషాలు. 1948 కెఎస్ ప్రకాశ్రావు గారు ద్రోహి చిత్రం ద్వారా ఒక చిన్న పాత్రతో పాటు దర్శకత్వం అప్పగించారు. తెలుగు సినిమాలో ప్రఖ్యాత నటులు ఎన్టీ రామారావు గారిని తన దర్శకత్వంలో పరిచయం చేశారు మనదేశం చిత్రం ద్వారా. 1980లో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో విజయ పిక్చర్స్ వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకారు. ఈ చిత్రం విడుదలై రికార్డులు సాధించిందని చెప్పుకోవచ్చు. అదే సంవత్సరంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి సోదరులుగా నటించిన సంసారం చిత్రం విడుదలై విజయం సాధించింది. ఎల్వి ప్రసాద్ గారి గురించిన విశేషాలు మరిన్ని విందాం ఈ పాట విన్న తర్వాత.

భారతదేశంలోని తొలి టాకీ చిత్రాలైన ఆలం ఆరా అనే హిందీ చిత్రం, హిందీ భాషలో కాళిదాస్ అనే తమిళ భాషలో, భక్త ప్రహ్లాద అనే తెలుగు భాష, ఈ మూడింటిలోనూ నటించిన ఏకైక వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా ప్రసాద్ స్టూడియోస్ మరియు ప్రసాద్ ఐమాక్స్ వంటి సంస్థలను స్థాపించి పోస్ట్ ప్రొడక్షన్స్ రంగంలో ఎంతో అభివృద్ధి చేశారు. వీరు 1979 నాటి తమిళనాడు ముఖ్యమంత్రిచే రాజాశాండో మెమోరియల్ అవార్డు, 1980 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును

అలాగే రాష్ట్రపతి జ్ఞానజైల్ సింగ్ చేతుల మీదుగా లైఫ్ టైం కంట్రిబ్యూషన్ అవార్డును అందుకున్నారు. 1985 సంవత్సరంలో కళా తపస్వి బిరుదు ప్రదానం, 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ పురస్కారం, 1985లో ఎల్వి ప్రసాద్ గారి స్మారకార్థం భారత తపాల శాఖ 2006 సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రత్యేక తపాల బిల్లును కూడా విడుదల చేసింది. మరిన్ని విషయాలు ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అనుగుణంగా 1987 బంజారాహిల్స్లో ఎల్వి ప్రసాద్ గారి కంటి ఆసుపత్రిని నెలకొల్పారు. ప్రఖ్యాత నేత్ర వైద్యులు గుళ్లపల్లి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్స్టిట్యూట్గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఎల్వి ప్రసాద్ గారు నేత్ర వైద్యశాల స్థాపన కొరకై బంజారాహిల్స్లో 10 మిలియన్ల రూపాయల ధనం, 5 ఎకరాల స్థలం దానం చేశారు. వారు చేసిన త్యాగానికి గుర్తుగా ఆ సంస్థకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని పేరును ఉంచారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్వి ప్రసాద్ గారు 82 ఏళ్ల వయసులో 1994 జూన్ 22 తేదీన పరమపదించారు. ఎల్వి ప్రసాద్ గారికి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అందిస్తుంది ఘనమైన నివాళి.

ఎల్వి ప్రసాద్ గారు నటునిగా 1931 సంవత్సరంలో మొదటి టాకీ సినిమా ఆలం అరా, 1931 సంవత్సరం కాళిదాస్ మొదటి తమిళ టాకీ సినిమా, 1931 సంవత్సరం భక్త ప్రహ్లాద ఈ మూడింటిలో నటించారు నటునిగా. 1933 సీతా స్వయంవర్, 1944 బోండాం పెళ్ళి, చదువుకున్న భార్య, తెనాలి రామకృష్ణ, సత్యమేవ జయతే, గృహప్రవేశం, రాజా పర్వాయి తమిళ చిత్రాల్లో నటునిగా నటించారు. దర్శకునిగా మిస్సమ్మ, గృహప్రవేశం, పల్నాటి యుద్ధం, ద్రోహి, మనదేశం, సంసారం, షావుకారు, పెళ్లి చేసి చూడు, పరదేశి, పెంపుడు కొడుకు, అప్పు చేసి పప్పుకోడు దర్శకులుగా పనిచేశారు. 1982లో భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసినందుకు గాను ఎల్వి ప్రసాద్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 1982 సంవత్సరంలో దక్షిణ భారతీయ టెక్నీషియన్స్తో రామ్నాథ్ అవార్డును, 1987 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కళావేదిక ఆంధ్రరత్న పురస్కారం, 1992 సంవత్సరంలో ఫిలింఫేర్ సంస్థచే జీవిత సాఫల్య పురస్కారం, 1991 సంవత్సరంలో డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం, 1980 సంవత్సరం నాటి ఉపరాష్ట్రపతి ఎం హిదయతుల్లాచే ఉద్యోగపత్ర అవార్డును అందుకున్నారు. మీరు ఇంతవరకు భావలహరి కార్యక్రమంలో నటులు, నిర్మాత, దర్శకులు ఎల్వి ప్రసాద్, ఐ ఇన్స్టిట్యూట్ స్థాపకులైనటువంటి ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి కావన వారి సినీ జీవిత విశేషాలు విన్నారు ఈనాటి భావలహరి కార్యక్రమంలో. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
2: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైవ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్నవారు ఈ భీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి

0: సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చాట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు. ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడీ కోడ్ 08596.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు, ముందుగా పొదుపు,
3: ముందుగా కమ్మలు.
4: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
3: మరి ఆ కమ్మలు
4: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమం మట్టుకాలు ఎవరో చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
7: మేడం, మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా మేడం. నా పేరు నరేష్ మేడం.
1: నరేష్ గారు బాగున్నారా?
7: చాలా బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
1: చాలా బాగున్నాం అండి. నరేష్ గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
7: మేడం, కొండవీటి రాజా మేడం.
1: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
7: నా కోక బాగుందా అన్న పాట మేడం.

0: హలో,
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
0: మేడం. నరేష్ రాజా, శిరీష వంకర్, లక్ష్మీ నరసింహ, టోటల్ మా ముసాఫిడ గ్రామం ప్రజలందరి కోసం మేడం.
1: ఓకేనండి, వీరందరి కోసం, నరేష్ గారి కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో లీలావతి మేడం, బాగున్నారా?
0: లీలావతి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నామండి లీలావతి గారు. చెప్పండి, ఈరోజు ఏ చిత్రించి పాట విందాం?
1: బ్యాండ్ మేడం మేడం
0: బ్యాండ్ మేళం. నిన్న నిన్న చూశారు, ఈరోజు అడుగుతున్నారు కదా.
1: అవును మేడం,
0: నా తెలిసిపోయింది, నా తెలిసిపోయింది. అయినా మన దగ్గర లేదండి.
1: లేదా?
0: లేదండి.
1: భర్త చాలా యజ్ఞత్తు మేడం, రవితేజ అది భర్తలు
0: భర్తలు జాగ్రత్తనా?
1: భర్త చాలకు యజ్ఞత్తాను,
0: భర్త మహాశైలకు విజ్ఞప్తి.
1: అవును మేడం,
0: అది కూడా లేదండి. చాలా కొత్త అడిగారు, మన దగ్గర ఇంకా రాలేదండి. ఒక్క నిమిషం అండి, వేరే ఫోల్డర్లో చూసి చెప్తాను.
1: చూడు మేడం,
0: చెప్పండి. ఉంది ఉందండి.
1: భర్త
0: భర్త మహాశైలకు విజ్ఞప్తి.
1: అదైతే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేరు, ఆ సాంగ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేసింది. మొత్తానికి కొత్త సినిమా పాట సాధించేశారు. ఓకేనండి, మీకోసం మీ వారి కోసం పాట వచ్చేస్తుందండి. వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం గారు, నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మేడం గారు.
0: మీ పేరు మరొకసారి చెప్పండి.
1: పుల్లన్న మేడం గారు.
0: పుల్లన్న?
1: అవును మేడం గారు.
0: చెప్పండి, కార్యక్రమాలని వింటూ ఉంటారా?
1: వింటుంటాం. ఎల్వి ప్రసాద్ ఉదయం వింటి కదా మేడం గారు.
0: ఓకే ఓకే, విన్నారనమాట. కార్యక్రమాలు ఏమేమి ఎక్కువగా వింటారండి?
1: ఎక్కువ నాకు ఏదేది ఇష్టం అంటే మేడం గారు, బావలహరి, ఉదయ కిరణాలు చాలా ఇష్టం మేడం గారు.
0: ఉదయ కిరణాలు, మంచి మంచి కార్యక్రమాలు, కొత్త కొత్త కార్యక్రమాలు వస్తుంటాయి రోజుకి ఒకటి.
1: అందుకోటి మనం చూడనివి విననివి కదా మేడం గారు, అవి అన్నీను.
0: అవునండి, అందులో వస్తుంటాయండి.
1: పుట్టక ముందు నుండి ఉండే కార్యక్రమాలు కదా అవి, జరిగిండే విశేషాలు కాబట్టి మధురంగా మనం వినాలా. ఇవన్నీ మామూలుగా వింటాంటాం మనం, కన్ను ముందు నడిచిండేటువంటి చూస్తుంటాం వింటాంటాం, కానీ వినము వినండము.
0: అవునండి, అది మనము వినేది ఇంకా మనకు పిక్చరైజేషన్ కనిపిస్తుంటుందండి. మనం ఏదైనా వింటున్నామంటే, మనసు పెట్టి వింటున్నామంటే మనకు దాని పిక్చరైజేషన్ కనిపిస్తుంది.
1: ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడు, ఇంతకుముందు ఎంత ధర్మదాతలుగా ఉన్నారు చూడు అనే సమస్యలు, గొప్ప విషయాలు అర్థమవుతాయి మేడం గారు.
0: అవునండి, కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా చేపడుతున్నామండి. మీరు కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి ఇలాగే.
1: అవును మేడం గారు.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ స్టేజ్ పాట? ఛాలెంజ్.
1: అవును మేడం, ఇందు వనరా నన్ను వదనా.

0: ఆరోగ్యంగా ఉండారు మేడం గారు?
1: చాలా బాగున్నామండి. మీలాంటి శ్రోతలు ఉంటే మేము హెల్తీగా ఉంటాం.
0: నా కూడా అదే ప్రేమ మేడం గారు.
1: ఓకేనండి, మీరు
0: అదే
1: అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్
0: ఉండరా మేడం గారు?
1: చేస్తుండండి. థ్యాంక్ యూ అండి.

0: ಇಂದು ಬದನ ಕುಂದರದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: హలో ఎఫ్ఎం స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ఉషా దయంతో మమ్మల్ని మేలు కలిసిన మా మేడంకి హృదయపూర్వక అభినందనలు.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం మంజుల మేడం మార్క.
1: మంజుల గారు, మంజుల గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీతో మాట్లాడు.
1: అవునా? మంజుల గారు, మీది భారతి గారి వాయిస్ రెండు ఒకేలా ఉంటాయండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం.
2: అవునా మేడం?
1: భారతి గారిది మీది ఒకేలా ఉంటుంది వాయిస్. ఇద్దరు అలా ఇద్దరు అలానే హ్యాపీగా ఉంటారు లైన్ కలిసిన వెంటనే, అందుకని కన్ఫ్యూజ్ అవుతుంటా.
2: అంటే ఈ మధ్య బిజీ వస్తుంది, మనకు కొత్త శ్రోతలు కూడా పరిచయం అవుతున్నారు.
1: మరి మీరు కొంత సమయం ఆగారనుకోండి, మనకు ఇంకా కొత్త కొత్త శ్రోతలు చాలా మంది పరిచయం అవుతారండి. అందుకే మిమ్మల్ని కొంత విరామం తీసుకోమని మిమ్మల్ని మీకు లైవ్లో చెప్తూ ఉంటారు మిగతా అనౌన్సర్స్ అందరూ. కొంత విరామం తీసుకోండి, మనకు కొత్త వాళ్ళని పరిచయం చేయండి అంటారు.
2: రెండు నెలల తర్వాత చేస్తాం మేడం నేను ఇప్పుడు.
1: థ్యాంక్ యూ అండి, ఇలానే చేస్తూ ఉండండి కాల్స్, మీకును అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్లు ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఇప్పుడు

0: రోజు విన్న వాళ్ళ వాయిస్ వినాలంటే బోర్ అనిపిస్తుంది. అది కాక పాటలు కూడా అడిగినవే అడిగేస్తున్నారు, కొత్త ఏం అడగడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు.
1: అవునండి, ఇది కూడా ఒక మంచి అవకాశం అండి. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, దానివల్ల కొత్త కొత్త పాటలు అడుగుతూ ఉంటారు,
0: అవును మేడం. మీరు
1: బాగుంటుంది.
0: ప్లే చేసే ప్రోగ్రామ్ల గురించి తెలుసుకుంటారు, మళ్ళా మనకు కొత్త ప్రోగ్రామ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
1: అవునండి,
0: కొత్త
1: ఇంకా
0: వ్యక్తులకు కూడా
1: కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్తగా కార్యక్రమాలు కూడా మేము వినిపించడం జరుగుతుందండి. మా ఫెక్సార్ మీకు కొత్త కొత్త ప్రోగ్రాంలు శ్రోతలకు వీణుల విందు చేయడానికి రెడీగా ఉన్నారండి. చెప్పండి, మరి ఈరోజు ఏ
0: అవును
1: చిత్రం
0: మేడం.
1: పాటు విందామండి?
0: మేడం అంతకన్నా ముందు భావనహారిలో అసలు ఎప్పుడు వినని బోల్డ్ పాటలు వినిపించారు మేడం, బాగున్నాయి, చాలా బాగున్నాయి.
1: అంటే ఎల్వి ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అంటే ఆయన చాలా తక్కువ చిత్రాలండి,
0: అవును
1: తక్కువ
0: మేడం.
1: చిత్రాలైన కానీ అదిగోండి అలాంటి పాటలే.
0: అసలు నిజానికి చెప్పాలంటే ఆ ఎల్వి ప్రసాద్ అంటేనే మాకు తెలియదు, ఇవాళ
1: ఓకే.
0: మీరు చెప్పారు విన్నాం, పాటలు కూడా చాలా బాగున్నాయి, ఆహా ఆయన ఇట్లాంటి పాటలు ఇట్లాంటి సినిమాలు కొన్నైనా చేశారా అనిపించింది.
1: అవునండి, ఇప్పుడు మీరు ఉదయం విన్న పాటలన్నీ ఆయన చిత్ర దర్శకత్వం వహించినవి, నిర్మాత వహించినవి, అవి ఆయన నటించిన చిత్రాలు.
0: అవును మేడం,
1: అలాంటి
0: చాలా
1: చిత్రాల
0: బాగున్నాయి
1: నుంచే
0: మేడం.
1: పాటలు వేయడం జరిగిందండి. ఎల్వి ప్రసాద్ గారి ఐ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇప్పుడు వింటూ ఉన్నాం, ఎల్వి ప్రసాద్ గారి కంటి హాస్పిటల్స్ అని ప్రతి ఏరియాలో ఉన్నాయి, అది స్థాపించింది
0: అవును
1: ఆయన
0: మేడం,
1: గారేనండి.
0: అవును మేడం. మీరు చెప్పారు కదా మీ అమ్మ వారు అది సెల్లులో చూశారు, ఉన్నాయి మేడం.
1: అవునండి, ఆ ఇన్స్టిట్యూట్ స్థాపించింది ఆయన
0: అసలు
1: ఏంటనండి.
0: మీరు చెప్పేసరికి ఇంట్రెస్ట్ కలిగింది, ఎవరు అతను అసలు ఏది అన్ని పెట్టారని చూసాం మేడం అక్కడ గూగుల్లో.
1: అవునండి,
0: అన్ని
1: ఎందుకేనండి,
0: బాగున్నాయి మేడం.
1: భావలహరిలో కొత్త కొత్త
0: అవును
1: కార్యక్రమాలు వేస్తున్నప్పుడు కొత్త కొత్త టాపిక్ తీసుకొని ఆ రోజు ఏవైతే స్పెషల్ డే ఉందో వారి గురించి చెప్పటం, లేదంటే వేరే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దానికి రిలేటెడ్గా సాంగ్స్ వేయటం, ప్లే చేయటం జరుగుతుందండి. కార్యక్రమాలని వింటూ ఉండండి, చాలా కొత్త కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయడం జరుగుతుందండి. వింటూ ఉండండి కార్యక్రమాలు, మీరు వింటూ ఉండండి, మీ పక్క వాళ్ళకి చెప్తూ ఉండండి, కార్యక్రమాల గురించి డిస్కస్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా వింటూ ఉంటారు. చెప్పండి మరి మంజుల గారు, ఈరోజు ఏ పాట విందాం?
0: మేడం పవన్ కళ్యాణ్ ది.
1: ఏ చిత్రం అండి?
0: హరిహర వీరమల్లు.
1: హరిహర వీరమల్లు, ఓకేనండి, మన దగ్గర ఉందా? అయ్యో మన దగ్గర లేదండి.
0: లేదా మేడం?
1: ఇంకా వేరే ఏదైనా పాట కోరుకుంటారా? పవన్ కళ్యాణ్ చిత్రమే కావాలంటే వేరే చిత్రం ఏదైనా కోరుకోండి.
0: పవన్ కళ్యాణ్ కాకుండా మామూలుగా వేరే ఏదైనా పర్వాలేదు. నరసింహుడు మేడం, జూనియర్ ఎన్టీఆర్ది.
1: జూనియర్ ఎన్టీఆర్ది
0: నరసింహుడు.
1: నరసింహుడు ఉండండి, ఇంకొక ఫోల్డర్లో చెక్ చేసి మీకు నరసింహుడులోది వేస్తానండి. హరిహర వీరమల్లు, ఓకేనండి. ఇందులో ఒక 3 సాంగ్సే ఉన్నాయండి. పాట
0: మేడం ముద్దొచ్చే మురిపాలని పాట.
1: ఓకే, ఇందులో ఆ పాట లేదండి, వేరే ఏవో పాటలు ఉన్నాయి, 3 ఉన్నాయండి ఇందులో.
0: అట్లా వేరే ఏదైతే ఇంకా మామూలుగా స్టూడెంట్ నెంబర్ 1 లో పాట వేయండి మేడం, ఏదైనా లేదు
1: అంటే హరిహర వీరమల్లులో అడిగారు కదండి.
0: అవును మేడం,
1: ఆ చిత్రం ఉంది, అందులో 3 సాంగ్సే ఉన్నాయి.
0: ఏదైనా వేయండి మేడం, మంచి
1: ఈ చిత్రంలో నుంచి ఏ పాటైనా పర్లేదా? ఓకే అండి, మరి పాట వచ్చేస్తుంది మంజుల గారు. థ్యాంక్ యూ అండి మంజుల గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి మంజుల గారు, థ్యాంక్ యూ
0: మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు.
1: బాగున్నారండి?
0: చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నామండి.
0: చెప్పండి శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ చిత్రానికి పాట విందాం?
1: భలే తమ్ముడు చిత్రమేనండి.
0: భలే తమ్ముడు.
1: అవునండి.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: నేడే తెలిసింది ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, వచ్చేస్తుందండి పాట, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక్క క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలేని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి. పోలే గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్గా ఉన్నాం మేడం. మన బావలహరిలో మన ఎల్వి ప్రసాద్ గారి గురించి, నిర్మాత, దర్శకుడు, నటుడు, ఆయన గురించి చాలా చక్కగా వివరించి మంచి పాటలు వినిపించారు మేడం.
0: ఓకే అండి, చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం పాటు విందా?
1: రిలేటెడ్ గా మన ఫాదర్స్ అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం మేడం. ఈ రోజు మాకు రాజా రమేష్ మేడం.
0: చిత్రం పేరు మరొకసారి చెప్పండి.
1: రాజా రమేష్.
0: రాజా రమేష్.
1: మీది దావిలి నింగిలోని సిరిమల్లి చేరుకో నా వెచ్చని కౌగిలి అనే పాట మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: చెప్పండి.
1: అశోక్ గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, సల్మాన్ రాజు గారు, నల్లవతి వెంకటేశ్వర గారు, లక్ష్మీప్రియాంక్ గారు, నరేందర్ రెడ్డి, రామయ్య గారు, సర్దార్ గారు, వీరందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
0: ఓకేనండి, వీరందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హలో,
5: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. హలో,
4: హలో,
5: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు రాంబాబు మేడం.
5: రాంబాబు, చెప్పండి. రాంబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: ఎల్బిఎస్ నగర్ మేడం.
5: ఎల్బిఎస్ నగర్, ఓకేనండి. చెప్పండి. ఎల్బిఎస్ నగర్ అనగానే ఆంజనేయ స్వామి గుర్తొచ్చేస్తారు. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
4: స్టాలిన్ నుంచి ఠాగూర్ మేడం. ఠాగూర్,
5: ఠాగూర్ చిత్రం నుంచి.
4: దాంట్లోంచి నేను సైతం చెప్పండి.
5: పాట మరొకసారి చెప్పండి.
4: నేను సైతం ప్రపంచానికి ఒకటి.
5: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
4: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, దేవరాజు గారు. సాల్మన్ మేడం.
0: సాల్మాన్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నా అండి. సాల్మాన్ గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాటు విందా?
1: కట్ అయింది మేడం, వాయిస్ పడక.
0: అవునండి
1: మేడం, కిరాయి రౌడీలు మేడం.
0: కిరాయి రౌడీలు.
1: రౌడీలు
0: కిరాయి రౌడీలు
1: మేడం.
0: లేదండి, నేను ఇంకొక ఫోల్డర్లో చూస్తాను.
1: చూడండి మేడం.
0: ఓకే చెప్పండి. కిరాయి రౌడీలు ఒక 3 సాంగ్సే ఉన్నాయండి అందులో.
1: ఓ కొంటే కోనండి మేడం.
0: ఓకేనండి, ఉందండి పాట వచ్చేస్తుంది.
1: ఈ పాట ఆర్లగడ్డ పోలయ్య, నూనెపల్లి రామయ్య, మా ఫ్రెండ్ చిన్నప్ప సూర్యపల్లి మాట్లాడు మేడం.
0: ఓకేనండి, వీరందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి ఇలానే కాల్ చేస్తుంది. థ్యాంక్ యూ.

0: பொப்பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: జయ శ్రీనివాసులు, మార్కాపురం, శివాజీ నగర్, మూడాలయం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రించి పాట విందాం?
1: దైవరాముల పాట కావాలి మేడం. మగిడి వెళ్ళి మామిడి పండుగ.
0: డ్రైవర్ రాముడు. ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్ అయినట్టుందండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం. చల్ల వెంకటేశ్వర్లు మేడం, చేమకుర్తి నుంచి.
0: చెర్ల వెంకటేశ్వర్లు గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాం అండి. చెప్పండి, ఈరోజు ఏ స్త్రీ పాట విందాం?
1: ఈరోజు ఎండ ఎల్లిలాగా ఉంది మేడం.
0: ఓకే,
1: అందువల్ల మన పెళ్లి నాటి ప్రమాణాలు మేడం, వెండిళ్ళలోనే వేడి ఇయ్యాలని అనే సాంగ్ మేడం.
0: పెళ్లి నాటి ప్రమాణాలు ఏన్నారు గారు అండి?
1: అవును మేడం.
0: పాట పేరు ఒక్కసారి చెప్పండి.
1: వెన్నెలలోనే వేడి ఏలను.
0: ఆల్రెడీ వెన్నెలలాగా ఉందన్నారు, మళ్ళీ ఇంకా అది పాటతో పాటు ఇంకా ఎక్కువ అవుతుంది, ఏమో చూసుకోండి. అవునా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేసిందండి, వినేద్దాం. థ్యాంక్ యూ అండి.
1: అందరి కోసం మేడం.
0: ఓకేనండి, మీరు అందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది.
1: ధన్యవాదాలు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం. లంచ్ బాక్స్లో పెట్టే పోషకాహారాలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు, అనంతరం సర్ రొనాల్డ్ రాస్ గారి గురించిన కొన్ని విశేషాలు మనకు తెలియజేస్తారు అన్నపూర్ణ గారి ప్రసంగం ద్వారా, చివరిగా లలిత గీతాలు మొదలైన అంశాలుంటే ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వినబోయే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే ఇంట్లో అందరికంటే ముందు నిద్రలేచేది అమ్మే. పిల్లలకు లంచ్ బాక్సులు సిద్ధం చేయడం ఆలస్యమవుతుందని టంగన నిద్రలేచి వంట పని మొదలు పెడుతోంది అమ్మే. తీరా చేశాక ఇది వద్దు అది వద్దు అని పిల్లలు మారం చేస్తూ ఉంటారు. సరే మరి వారికి నచ్చినే వండి పెడదామనుకుంటే అందులో కొవ్వు పదార్థాలైనా ఎక్కువవుతున్నాయి, పోషకాలైనా తక్కువ అవుతున్నాయి, అలాంటి అనారోగ్యాలు పొంచి ఉంటున్నాయి. అందుకే ఏ రోజు ఏం వండాలనే విషయంలో అమ్మకు రోజూ ఒక మదనమే. మరి వారికి సరిపడా షెడ్యూల్ వేసుకుంటే పని సులువవుతుంది కదా అమ్మకి. మరి అమ్మ బాక్స్ రెడీనా అని అంటున్నా పిల్లలకి ఏ రోజు ఏం పెట్టాలి అనే వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి సోమవారం లంచ్ బాక్స్లోకి ఏం తయారు చేయాలంటే ఉదయం పలహారంగా ఇడ్లీ సాంబారు చేసేయండి. ఇడ్లీలో పిండి పదార్థాలు ఉంటాయి. పెసరపప్పు కూరగాయలతో సాంబారు చేస్తే పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మధ్యాహ్న భోజనంలో అన్నం, కందిపప్పు, బీన్స్ కూర, పెరుగు ఉండేలా చూడాలి. వీటి నుంచి పిండి పదార్థాలు, పీచు, విటమిన్లు, కాల్షియం అందుతాయి. వారికి స్నాక్స్గా నూనె పదార్థాల బదులు ఫైబర్, విటమిన్లు, దండిగా ఉండే ఆపిల్ ముక్కలు కానీ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ లభించే 5-6 బాదం లేదా వేరుశనగ పప్పులు బాక్సులో పెట్టవచ్చు. ఇక మంగళవారం ఉదయం కూరగాయలు వేసిన ఉప్మా, ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వండి. గుడ్డు నుంచి ప్రోటీను, కూరగాయల నుంచి విటమిన్లు పిల్లలకు అందుతాయి. మధ్యాహ్న భోజనంలో 2 చపాతీలు, అన్నం, బెండకాయ, టమోటా చారు, పెరుగు బాక్సులో పెట్టవచ్చు. విరామంలో తినేందుకు అరటిపండు ఇవ్వచ్చు, ఇందులో పొటాషియం బాగా ఉంటుంది. ఇక బుధవారం ఉదయము బ్రేక్ఫాస్ట్కి మినపట్టు లేదా పెసరట్టు, పల్లి కొబ్బరితో చేసిన చట్నీ టిఫిన్కి ఇవ్వాలి. ప్రోటీను, పిండి పదార్థాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు వీటి ద్వారా పిల్లలకు అందుతాయి. ఇక మధ్యాహ్నం భోజనంలో చపాతీలు, అన్నం, పాలకూర పప్పు, క్యారెట్, బీన్స్ కూర, చారు, పెరుగు ఇవ్వండి. ఖాళీ సమయంలో తినేందుకు దానిమ్మ గింజలు ఇవ్వచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరో రోజు గురువారం, గురువారం ఉదయము బ్రేక్ఫాస్ట్కి ఉదయం పూరి, ఆలు, క్యారెట్ కర్రీని తయారు చేయండి. గుడ్లు కూడా ఇస్తే పిల్లలకు ప్రోటీన్ బాగా అందుతుంది. మధ్యాహ్నం అన్నంలోకి 2 చపాతీలు, కప్పు అన్నం, ఏదైనా ఒక కూర, చారు, పెరుగు ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి తాజా పళ్ళు, కూరగాయలతో చేసిన సలాడ్, క్యారెట్, దోసకాయ విరామంలో తినేందుకు పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పల్లీ చట్నీ లేదంటే అటుకులతో చేసిన పోహా, మరమరాలతో చేసే ఉగ్గాని లేదంటే రవ్వ దోశ ఉదయం పిల్లలకి ఇవ్వచ్చు. మధ్యాహ్నం బాక్స్లోకి 2 చపాతీలు, చిక్కుడుకాయ లేదా బంగాళదుంపతో చేసిన కూర, చారు, పెరుగు సర్దేయండి. ఇక విరామంలో జామ, కమలా పండ్లు కాలాన్ని బట్టి ఇవ్వచ్చు. 5-6 జీడిపప్పులు స్నాక్స్గా తినొచ్చు పిల్లలు. ఇకపోతే శనివారం ఉదయము పలహారంలో పులిహోర చేయండి. మధ్యాహ్నం శనివారం హాఫ్ డే ఉంటే పిల్లలింటికి వచ్చే

0: చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం వారికి ఇష్టమైన వంటకాలు వేడివేడిగా చేసి పెట్టేయండి. స్కూల్ లేకపోతే వారికి ఇష్టమైన పదార్థాలని తయారు చేసి లంచ్ బాక్స్ లో సర్దేయండి. ఇకపోతే ఈ లంచ్ బాక్స్ లో పెట్టే ఆహార పదార్థాల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ప్రోటీన్ల వల్ల పిల్లల పెరుగుదల, కణజాల మరమ్మతులకు కీలకంగా మారుతాయి. ఇవి పప్పు, కోడిగుడ్లు, మాంసాహారం వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, ఇవి రోజంతా పిల్లలకు కావలసిన శక్తినిస్తాయి. ఈ పిండి పదార్థాలు అన్నం, ఓట్స్, జొన్నలు, బ్రౌన్ రైస్లో ఉంటాయి. కొవ్వులు, ఇవి గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ నుంచి లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు పిల్లల మెదడు అభివృద్ధి, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడతాయి. నిల్వ ఉండే స్నాక్స్ను పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది. ఇకపోతే విటమిన్లు, ఖనిజాలు, పండ్లు కూరగాయల్లో పుష్కలంగా ఉంటాయి ఈ విటమిన్లు, ఖనిజాలు. పాలు పిల్లల వద్దని మారం చేసినా సరే పాలు, పెరుగు ఇవ్వాలి ఖచ్చితంగా పిల్లలకి. ఇవి బలమైన ఎముకల కోసం కాల్షియం అందిస్తుంది పిల్లలకి. ఎటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వకూడదు అని అంటే జంక్ ఫుడ్. జాతీయ పోషకాహార సంస్థ కొన్నాళ్ల క్రితం పాఠశాల విద్యార్థుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేయగా 35% మంది జంక్ ఫుడ్ తీసుకుంటున్నట్లుగా వెల్లడైంది. పిల్లలు తినడం లేదని, కొందరు సమయం కుదరక మరికొందరు తల్లిదండ్రులు టిఫిన్ బాక్స్లో జంక్ ఫుడ్ పెట్టి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు పిల్లల ఆహారంపై అశ్రద్ధ వహించవద్దు. కష్టమైన సంప్రదాయ వంటకాలను లంచ్ బాక్స్లో ఉండేలా చూడాలి. ఒక ప్లేట్ తీసుకుంటే అందులో సగం పండ్లు, కూరగాయలు, పావుభాగం చిరుధాన్యాలతో చేసిన వంటకాలు, మిగిలిన పావుభాగం ప్రోటీన్లో ఉండే ఆహారం అందించాలి పిల్లలకి. చిప్స్, బ్రెడ్ వంటివి హార్మోన్ల సమతుల్య దెబ్బతీస్తాయి. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పిల్లలు తినకుండా నియంత్రించాలి. బేకరీ ఆహార పదార్థాలు, రెడీ టు ఈట్ చిరుతిండ్లు తగ్గించాలి. వీటిలో కొవ్వు అధికంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు అవి దూరంగానే ఉంచడం మంచిది. కాబట్టి ఏ రోజు ఎటువంటి ఆహార పదార్థాలు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇవి అమ్మలందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు లంచ్ బాక్స్లో పెట్టే పోషకాహారాలు ఈ అంశం గురించి శ్రీమతి కె. శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సర్ రొనాల్డ్ రాస్ గురించిన విశేషాలను శ్రీమతి ఎస్ అన్నపూర్ణ గారి ప్రసంగం ద్వారా మనకు అందిస్తారు. విందాం.

శుభోదయం. నా పేరు ఎస్ అన్నపూర్ణ. ఈరోజు నేను మలేరియా వ్యాప్తి రహస్యాన్ని ఛేదించినటువంటి సర్ రొనాల్డ్ రాస్ గారి గురించి మాట్లాడబోతున్నాను. ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే జనాన్ని పట్టి పీడించే జబ్బులలో మలేరియా ఒకటి. ఈ జబ్బు పట్టుకున్న వెంటనే మనుష్యుల ప్రాణాలు తీయకపోయినా మనిషిని నెమ్మదిగా నిస్సహాయునిగా మార్చి పీల్చి పిప్పి చేస్తుంది. ఇలాంటి మలేరియా జబ్బుకు నివారణను కారణాలను కనిపెట్టి మానవ జాతికి అపరిమితమైన సేవ చేసిన మహనీయుడు సర్ రొనాల్డ్ రాస్ అనే వైద్య శాస్త్రజ్ఞుడు. ఇతను బ్రిటిష్ జాతీయుడైనా పుట్టి పెరిగింది, ఉద్యోగం చేసింది, పరిశోధన చేసింది మన భారతదేశంలోనే. తొలి జీవితం. రొనాల్డ్ రాస్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా పట్టణంలో 1857 మే నెల 13వ తేదీన జన్మించారు. అతని తండ్రి సర్ కాంప్బెల్ క్లాయ్ గ్రాండ్ రాస్ బ్రిటిష్ సైన్యంలో కెప్టెన్ హోదాలో సైన్యాధికారిగా పనిచేసేవాడు. రాస్ జన్మించడానికి 3 రోజుల ముందే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. రాస్ తండ్రి రెజిమెంట్లో ఉన్న విశ్వాసపాత్రులైన కొందరు గూర్ఖా సిపాయిల సహాయంతో వారి కుటుంబం రక్షించబడింది. లేకపోతే రాస్ కుటుంబం ఆ విప్లవంలో ఆహుతి అయి ఉండేది. రాస్ తండ్రి క్లాంప్బెల్ క్లాయ్ గ్రాండ్ రాస్

8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఐల్ ఆఫ్ వైట్లో నివసిస్తున్న తన అత్తమామలతో కలిసి జీవించడానికి పంపించారు. అతను రైట్లోని ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను, అనంతరం మాధ్యమిక విద్యను 1869లో సౌతాంప్టన్కు సమీపంలో ఉన్న స్ప్రింగ్ హిల్లోని బోర్డింగ్ పాఠశాలలో చదివారు. తన చిన్నతనం నుండి కవిత్వం, సంగీతం, సాహిత్యం, గణితంపై మక్కువ పెంచుకున్నారు. 14 సంవత్సరాల వయసులో అతను గణిత శాస్త్రజ్ఞలో బహుమతి గెలుచుకున్నారు. తీరిక సమయంలో దొరికిన సాహిత్య గ్రంథాలను చదివారు. కొద్ది కాలంలోనే అతను రాబిన్సన్ క్రూసో వంటి నవలలు, హామరై మొదలైన కవుల పద్యాలు, షేక్స్పియర్ నాటకాలు చదివి అర్థం చేసుకోగలిగే స్థితికి చేరుకున్నారు. చిత్రకళా రంగంలో కూడా మక్కువ పెంచుకున్నారు. 16 సంవత్సరాల వయసులో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన చిత్రకళా ప్రవేశ పరీక్షలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. ఈ విధంగా లభించిన ప్రోత్సాహంతో అతను చిత్రకళను అభ్యసించి చిత్రకారుడు కావాలనుకున్నాడు. అతడు చిత్రకారుడు కావడం అతని తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. వైద్య శాస్త్రాన్ని చదివి భారతదేశంలోని సైన్యంలో వైద్యునిగా చేరాలని తండ్రి కోరిక. అందువలన రాస్, తండ్రి రాస్ను 1874లో లండన్లోని సెయింట్ బార్త్లోయేన్ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే రాస్ కేవలం చిత్రకళ, సాహిత్యం, సంగీతాలను కూడా అభ్యసిస్తుండేవారు. పాటలు, పద్యాలకు రాగాలు కూర్చడంలోనూ, మట్టితో అందమైన బొమ్మలు తయారు చేయడం, వాటికి రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. మొత్తానికి 1875-1880 సంవత్సరాల మధ్య వైద్య విద్యను పూర్తి చేశాడు. ఇతర వ్యాపకాలలో గడిపినందున భారత వైద్య సేవాదళంలో చేరడానికి నిర్వహించే పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలో రాస్ తండ్రి ఉద్యోగం నుండి రిటైర్ అయినారు. అందువలన తండ్రి మీద ఆధారపడకుండా ఉండడానికి ఒక ఓడలో వైద్యునిగా ఉద్యోగంలో చేరాడు. ఓడలో ఉద్యోగం చేస్తూనే రాస్ 1881వ సంవత్సరంలో 2వ ప్రయత్నంలో ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడై 1881లో 4 నెలల ట్రైనింగ్ తీసుకొని మొదటిసారిగా మద్రాసులోని ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరారు. ఆ విధంగా ఉద్యోగంలో చేరి తండ్రి కోరికను తీర్చారు. భారతదేశం వచ్చిన తరువాత మద్రాసులో అతనికి చాలా విశ్రాంతి లభించింది. ఈ సమయంలోనే అతను జర్మన్, ఫ్రెంచ్ మొదలైన భాషలు నేర్చుకున్నారు. ఆంగ్లంలో పద్యాలు వ్రాసేవాళ్ళు. పల్లె ప్రాంతాలకు విహారయాత్రలకు పోయేవాడు. తీరిక సమయాలలో టెన్నిస్, పోలో మొదలైన ఆటలు ఆడేవాడు. ఉద్యోగరీత్యా రొనాల్డ్ రాస్ దక్షిణ భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేశాడు. మద్రాస్, విజయనగరం, బెంగళూరు, సికింద్రాబాద్ వంటి ప్రదేశాలలో పనిచేశాడు. మొదటి నుంచి కొత్త విషయాలంటే రాస్కు చాలా ఇష్టం. కొద్దిపాటి విశ్రాంతి దొరికిన గణిత, ఖగోళ శాస్త్రాలను అభ్యసించేవాడు. పియానో మీద సంగీత సాధన చేసేవాడు. ఈ విధంగా రొనాల్డ్ రాస్ నిరంతరం విజ్ఞాన సముపార్జనలోనే కాలం గడిపేవాడు. మలేరియాపై అతని పరిశోధనలు. మెడికల్ సర్వీస్లో ఉండగా రాస్కు ఎందుకో ఒకరోజు విచారం పట్టుకుంది. ఆయన అప్పుడే తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు, నేను వైద్యరంగంలో నా బాధ్యతను విస్మరించాను. నేను వర్తమానానికి సంబంధించిన పనిని మాత్రమే చేస్తున్నాను. ఇది నిజమే, కానీ మానవాళి సుఖ సౌఖ్యాలతో మనుగడ సాగించడానికి ఏమీ చేయడం లేదు. మానవ జాతికి ముఖ్య శత్రువులైన వ్యాధికారక క్రిముల గురించి కనుగొనడానికి నేనేం ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా ఆలోచించిన ఆయన మనస్సు ఆ కాలంలో ప్రజలను మహమ్మారిలా, మహంకాలిలా పట్టి పీడిస్తున్న మలేరియా వ్యాధి మీదకు మళ్ళింది. మలేరియా జ్వర తీవ్రత గురించి మంచి పరిశీలన చేశాడు. ఈ సమయంలో దోమల నీటి సౌలభ్యత తగ్గించడం ద్వారా వాటిని నియంత్రించే అవకాశాన్ని గమనించారు. సరిగ్గా రొనాల్డ్ రాస్ మలేరియాపై పరిశోధిస్తున్న సమయంలో భారతదేశంలో ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. ఆ ఎండ వేడిమికి తట్టుకోలేకపోయిన రాస్ భారతదేశంలో ఉండలేకపోయారు. 1894లో రాస్ లాంగ్ లీవ్ తీసుకుని తన కుటుంబంతో లండన్ వెళ్ళారు. జూన్ 1888 మే 1889ల మధ్య అతను రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్స్, రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ నుండి డిప్లొమా ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్టిఫికేట్ పొందడానికి స్టడీ లీవ్ తీసుకున్నాడు. ప్రొఫెసర్ ఈ క్లైట్ ఆధ్వర్యంలో బ్యాక్టీరియాలజీలో ఒక కోర్సుగా తీసుకున్నాడు. 1894 ఏప్రిల్ 10న రొనాల్డ్ రాస్ సార్ ప్యాట్రిక్ మాన్సన్ను మొదటిసారి కలిశాడు. రాస్కు గురువుగా మారిన మాన్సన్ మలేరియా వ్యాధి పరిశోధనలో వాస్తవ సమస్యలను పరిచయం చేశాడు. మాన్సన్ ఎల్లప్పుడూ మలేరియా అధ్యయనం కోసం భారతదేశం ఉత్తమమైన ప్రదేశమని తరచుగా చెప్పేవారు.

ఫ్రాన్స్ ఇంగ్లాండ్లో మలేరియాపై పరిశోధన చేస్తున్న సమయంలో భారతదేశంలో మలేరియా వ్యాధి విజృంభించింది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధికి గురై మరణించడం జరిగింది. ఈ విషయం రాస్ను బాగా మరిన్ని ప్రయోగాల దిశగా ముందుకు నడిపించింది. రొనాల్డ్ రాస్ మలేరియాపై ప్రయోగాలు ఉధృతంగా చేశారు. ఆల్తోన్స్ లావెరెన్స్ అను శాస్త్రవేత్త 1880లో జరిపిన పరిశోధనలో మలేరియా రోగుల రక్తంలో వర్ణయుత వ్యాధి కొరకు క్రిములున్నాయని వెల్లడించారు. ఈ విషయాన్ని మాన్సన్ కూడా రొనాల్డ్ రాస్కు రూఢీ చేసి చూపించారు మరియు మాన్సన్ మలేరియా వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుందన్న విషయాన్ని తెలిపారు. మలేరియా మనుషులకే కాక జంతువులకు పక్షులకు రావడాన్ని గమనించాడు. ఓసారి ఆయన మిత్రుడు ఆల్ఫ్రెడ్కు మలేరియా జ్వరం వచ్చింది. రాస్ ఆయనను చూడడానికి వెళ్ళారు. ఆల్ఫ్రెడ్ ఒక చిలుకను పెంచేవాడు. దాని పంజరం ఆయన గదికి దూరంగా ఉండేది. అది వరండా కావడంతో విపరీతంగా దోమలు వస్తుండటం, ఆ చిలుకను కుడుతుండటం జరిగేది. రాస్ వెళ్ళిన సమయానికి ఆ చిలుక తీవ్రంగా మలేరియా సోకి చనిపోయింది. రాస్ తన మిత్రుడి బ్లడ్ శాంపిల్ని, ఆ పక్షి మృతదేహాన్ని తన వెంట తెచ్చి ప్రయోగశాలలో పరీక్షించారు. ఆల్ఫ్రెడ్ రక్తంలోనూ పక్షి దేహంలోనూ ఒకే రకం క్రిములు కనిపించాయి. దాంతో మలేరియాని కలిగించేది క్రిములేనని నిర్ధారించుకున్నారు. రొనాల్డ్ రాస్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు మిస్ రోజా బ్లాక్ క్లాస్ అనే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి వివాహానికి దారితీసింది. 1888లో వారి వివాహం జరిగింది. మలేరియా అధ్యయనం కోసం భారతదేశం ఉత్తమమైన ప్రదేశం అని సూచించడంతో 1895 మార్చి 20న ఇండియాకు బయలుదేరారు. P&O షిప్ బల్లారల్లో ప్రయాణించి 24 ఏప్రిల్ సికింద్రాబాద్ చేరాడు. కస్టమ్ ఆఫీసులో తన సామాను క్లియర్ కావడానికి ముందే అతను బాంబే సివిల్ హాస్పిటల్కు వెళ్ళి మలేరియా రోగుల కోసం వెతుకుతూ రక్త నమూనాలు సేకరించడం మొదలుపెట్టాడు. మలేరియాపై ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. మలేరియాను కలిగించే క్రిమి పరాన్న బొక్కు కనుక దానికి మలేరియల్ పారాసైట్ అని పేరు పెట్టారు. ఇంతకీ ఈ క్రిమి దోమల దేహంలోకి ఎలా ప్రవేశిస్తున్నట్లు, దోమలు మలేరియా వ్యాధితో బాధపడుతున్న రోగిని కుట్టి రక్తం పీలుస్తున్న సమయంలో అవి దేహంలోకి ప్రవేశిస్తాయని ఊహించారు. అటు తర్వాత మరో వ్యక్తిని కుట్టినప్పుడు దోమ తొండం ద్వారా అవి ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి మలేరియాకు కారణమవుతాయి. ఇంతకు మొదటి మనిషికి దోమలు కుట్టకముందు మలేరియా ఎలా వచ్చింది అని జటిల ప్రశ్న రాస్ను ఆలోచింపచేసేలా చేసింది. రాస్ చేసిన పరిశోధనలతో అన్ని దోమలు మలేరియా వ్యాధి వ్యాప్తికి దోహదపడవని, కేవలం ఎనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయని ధృవపడింది. ఈ ఎనాఫిలస్ దోమలు నల్లగా మొద్దుగా పొడవైన కాళ్ళు కలిగి ఉంటాయి. దాని ఉదరపు గోడలో ఒక కోశం కలిగి ఉంటుంది. రాస్ ఆ కోశాన్ని చీల్చి చూస్తే నల్లని రంగులో ఉన్న గ్రాన్యూల్స్ కనిపించాయి. ఈ గ్రాన్యూల్సే మలేరియా రోగ కారకులని ధృవపరుచుకున్నాడు. రాస్ తను కొనుగొన్న కొత్త విషయం ఆధారంగా శాస్త్రీయ ప్రయోగాలను ప్రారంభించారు. మలేరియా వ్యాధి క్రిముల పూర్తి జీవిత చక్రాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం అనేక ప్రయోగాలు జరిపి మలేరియా క్రిమి జీవిత చక్రాన్ని తెలుసుకొనగలిగినాడు. దోమలు సహజంగా మన నుంచి రక్తాన్ని పీల్చేటప్పుడు తన లాలాజలాన్ని ముందుగా మన శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఆ విధంగా చేయడం వలన ఆ ప్రాంతం మొద్దుబారుతుంది. అప్పుడు నొప్పి అనిపించదు. ఈ లాలాజలం ద్వారా మలేరియా క్రిములు మన శరీరంలోకి వచ్చి చేరుతాయి. అవి మన శరీరంలో అభివృద్ధి చెంది మలేరియా వ్యాధి కలిగిస్తాయని నిర్ధారించుకున్నారు. రాస్ ఇంకా అనేక పరిశోధనలు చేసి అన్ని దోమలు మలేరియా వ్యాధి వ్యాప్తికి దోహదపడవని, కేవలం ఎనాఫిలిస్ రకం దోమల ద్వారా మాత్రమే ఈ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయని ధృవపడింది. రాస్ తన 1898లో దానిని వేరు చేయగలిగారు. దానితో మలేరియాను నిరోధించడానికి వస్తే నయం చేయడానికి మార్గం సుగమమై మానవాళికి మహాపకారం కలిగింది. 1899లో రొనాల్డ్ రాస్ ఇండియన్ మెడికల్ సర్వీస్కు రాజీనామా చేసి ఇంగ్లాండ్కు వెళ్ళి లివర్పూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలో అధ్యాపకునిగా చేరాడు. వెస్ట్ ఆఫ్రికా, సూయెజ్ కెనాల్ జోన్, గ్రీస్, మారిషస్, సైప్రస్ మొదటి ప్రపంచ యుద్ధంతో ప్రభావితమైన ఈ ప్రాంతాలలో మలేరియా నివారణకు కృషి చేశాడు. ఇండియా, శ్రీలంక దేశాలలో మలేరియాతో పోరాడడానికి స్థిరమైన సంస్థలు స్థాపించాడు. 1926 మధ్య రాస్ పెన్షన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో మలేరియా కన్సల్టెంట్గా పనిచేశారు. పక్షులలో మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు రొనాల్డ్ రాస్కు 1902లో నోబెల్ ప్రైజ్ లభించింది. ఇవి మలేరియాపై ఆయన చేసిన కృషికి ఇది జీవిలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలిపాడు. ఈ వ్యాధి దానిని ఎదుర్కొన్న పద్ధతులపై విజయవంతమైన పరిశోధనలకు పునాది

రాస్ ఆవిష్కరణల జ్ఞాపకార్థం ఆగస్టు 20వ తేదీని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వరల్డ్ మస్కిటోస్ డేస్గా జరుపుకుంటుంది. రొనాల్డ్ రాస్ చివరి రోజులు. రొనాల్డ్ రాస్ విపరీతమైన ఉద్రేకపూరితమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. దీనిని ఉద్రేకమైన మనిషిగా అభివర్ణించారు. అతని వృత్తి జీవితం అతని విద్యార్థులు, సహచరులు, శాస్త్రవేత్తలతో నిరంతరం గొడవపడేది. తన గురువు ప్యాట్రాటిక్ మాన్సన్ ప్రైవేటు పద్ధతుల నుండి వచ్చిన సంపాదన గురించి బహిరంగంగా అసూయపడ్డారు. ఇతర వైద్యులతో ఎప్పుడూ పోటీ పడడానికి

0: 1931లో రాస్ భార్య లోసా బెస్సీ బ్లోక్సామ్ మరణించింది. 1931లోనే సుదీర్ఘ అనారోగ్యం ఉపశమనం వల్ల రాస్ తన పేరుతో ఉన్న హాస్పిటల్లోనే మరణించాడు. రొనాల్డ్ రాస్ హైదరాబాద్ నగరంలో పరిశోధన చేశాడు. ప్రస్తుతం మినిస్టర్స్ రోడ్డుగా పిలిచే ఆ రహదారిని 2000 సంవత్సరం వరకు సర్ రొనాల్డ్ రాస్ రోడ్ అని పిలిచేవారు. ఓకే, థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు సర్ రొనాల్డ్ రాస్ గారి గురించిన విషయాలను మనకు శ్రీమతి ఎస్ అన్నపూర్ణ గారి ప్రసంగం ద్వారా విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతాలు.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆ ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు.
1: సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు,

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణాలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులను 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2013-14 సంవత్సరంలో భారతదేశం సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. వాయిస్ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఈ జాతీయ కార్యశాల జరగడం రాష్ట్ర ఆక్వారంగానికి మరింత ఊతాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిస్ మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్ధంగా ఉండే ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరంపై చర్చ జరిగింది. సుస్థిరత, నాణ్యత హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్టంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ అవి మన ఎగుమతుల వృద్ధికి ఆటంకం కలిగించవని, అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ దేశ ఎగుమతుల రంగం చూపిస్తున్న స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. వాయిస్ మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యత పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భదు భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ధి, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యత

వివరించారు. మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మత్స్యరంగ అభివృద్దికి ప్రత్యేకమైన దృష్టి సారించారని, 2014లో ఆయన ప్రారంభించిన నీలి విప్లవం ఈ రంగానికి ఒక కొత్త దిశను చూపించిందన్నారు. ఎఫ్ఐడిఎఫ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై, అలాగే పీఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు అమల్లోకి తీసుకురావడం ద్వారా మత్స్యరంగ మౌలిక వసతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పారు. వాయిస్. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు, వాటాదారుల మధ్య మెరుగైన సమన్వయం, విలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టమైంది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత పీఎల్ఐ విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 2014 నుండి దేశ సముద్ర ఆహార ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఎగుమతుల పరిమాణం సుమారు 60% మేర పెరిగిందని చెప్పారు. అదే సమయంలో 2014లో మనం కేవలం 105 అంతర్జాతీయ మార్కెట్లకే సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలు, కృషి ఫలితంగా ఈ సంఖ్యను 130 మార్కెట్లకు విస్తరించగలిగామని తెలిపారు. వాయిస్. చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతరం మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన ప్రత్యేక సముద్ర ఆహారోత్పత్తుల ప్రోత్సాహం, లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలానే సీవీడ్ సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జలచరాల పెంపకం, శీతల జలమత్స్య సంపద వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలను, సాంకేతికతను అలవర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధి, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెట్ అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధన సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొరుకుని చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఇద్దరూ ఇద్దరే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం. ఈ పాటను కోరిన శ్రోతలు గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు చోటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వేణు నటించిన స్వయంవరం ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. గీత రచన భువనచంద్ర.

కార్యక్రమముల తరువాత జరిగిన కథ. ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం, గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరిన శ్రోతలు కాజా నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. గీతరచన కొసరాజు.

కావాలి. అంధకార మలమినప్పుడు వెలుతురు కై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. సోమది ఎయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మగధీర. ఈ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, నిఖితా నిగం ఆలపించిన గీతం. గీతరచన చంద్రబోస్. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమం తరువాత వినబోతున్న పాటను కోరిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వీరి కోరిక మేరకు చక్రం ఈ చిత్రం నుండి చక్రీ గారు ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత పెళ్లి కానుక ఈ చిత్రం నుండి చిక్కి ఆలపించిన గీతం, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోత భట్టిప్రోలు నుండి మురళి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలకు రెండు చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట బొబ్బిలి రాజా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోతలు రామలక్ష్మీ కాలనీ నుండి నాని గంగా.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జొన్నలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ, వెంకట ఈశ్వర శాస్త్రి వీరి కోరిక మేరకు దూకుడు ఈ చిత్రం నుండి రంజిత్ దివ్య ఆలపించిన గీతం. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట వాన. ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం నుండి లక్ష్మీ విశాల్.

మీరింతవరకు రావోయి అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సీతారత్నం గారి అబ్బాయి, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

కార్యక్రమంలో ఇప్పుడు సిరిసిరి మువ్వ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చివరిగా అభినందన ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: గుర్తు చేసుకుందాం. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే కే అంకిత్తో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు మహాలక్ష్మి.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ వన్డే ఆర్జేగా మనతో అంకిత ఉన్నారు. హాయ్ అంకిత.
2: హాయ్ మేడం,
1: హౌ ఆర్ యూ?
2: ఐఎమ్ ఫైన్.
1: కాంపిటీషన్లో థర్డ్ ప్రైజ్ కదా, ఫస్ట్ ప్రైజ్ వస్తే బాగుండేది అనిపించిందా?
2: అనిపించింది.
1: ఎందుకు రాలేదనుకుంటున్నావు?
2: ఇంకా బాగా ప్రిపేర్ అయితే బాగుండేది ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈసారి ఎప్పుడైనా కాంపిటీషన్ పెడితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తాను.
1: వెరీ గుడ్. కాంపిటీషన్ కోసం నువ్వు అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు, అంటే ఎంత టైం పట్టింది నీకు ప్రిపేర్ అవ్వడానికి?
2: వన్డేలో
1: ప్రిపేర్ అయిపోయా. అంటే సోర్స్ ఏంటి నీకు? ఆకాశవాణి గురించి రాయమన్నారు కదా, ఎక్కడ సెర్చ్ చేసావు?
2: నాకు ఎలా తెలుసు అంటే అంతకు ముందు అదే కదా రేడియోలో నుంచే కదా అందరూ వినేది.
1: ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా?
2: అంటే ఫ్రెండ్స్.
1: ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని నీకు అసలు ఎవరు చెప్పారు, లేకపోతే నీకే అనిపించిందా?
2: మా మేడం వాళ్ళు చెప్పారు, అంటే ఆకాశవాణి ఇక్కడ వాళ్ళు వచ్చి మా మేడమ్స్ కి చెప్తే వాళ్ళు చెప్పారు మాకు పార్టిసిపేట్ చేయండి.
1: ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారా?
2: నేను కాంపిటీషన్ ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాను మమ్మీ అనేసి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే ఆ పర్లేదు చెయ్యి అనేసి చెప్పారు.
1: ఇప్పుడు ప్రెసెంట్ నువ్వేం చదువుతున్నావు?
2: నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్.
1: డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్?
2: బీకాం కంప్యూటర్స్.
1: ఓకే.

0: ఇంకా చదువు స్టడీసేనా ఇంకా
1: ఇంకా
0: ఏమన్నా?
1: పార్ట్ టైం వర్క్ కూడా వెళ్తాను.
0: ఓ వెరీ గుడ్. చదువు ఒక పక్క, జాబ్ ఒక పక్క, వెరీ గుడ్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అంటే హాబీస్ ఎలాగా ఏమన్నా ఉన్నాయా?
1: డాన్సింగ్,
0: డాన్స్ చేస్తావా? క్లాసికల్ డాన్సా మామూలా?
1: ఆహా లేదు మాస్.
0: మాస్ డాన్స్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంకిత?
1: మన్మధుడు అనే కలగన్న.
0: ఓ మంచి పాట. మరి విందామా నీ ఫేవరెట్ సాంగ్?
1: ఓకే విందాం.

0: కాంపిటీషన్లో ప్రైజ్ నీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది కదా, అది ఫస్ట్ మీకు మేడం వాళ్ళే చెప్పుంటారు కదా,
1: చెప్పారు
0: చెప్పారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు?
1: అంటే ఆ టైంలో వాళ్ళు ప్రైజ్ అనౌన్స్ చేసే టైంలో నేను లేను, అంటే నేను పార్ట్ టైం వర్క్కి వెళ్తానని చెప్పా కదా, వెళ్ళడం వల్ల వెళ్ళిపోయినా నేను బస్సులో ఉండగా నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, ఎలా నీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. అసలు నేను అనుకోలేదు నాకు ప్రైజ్ వచ్చింది అనేసి, జస్ట్ నార్మల్గా మేడం వాళ్ళు చెప్పారని పార్టిసిపేట్ చేశాను, కానీ ఆకాశవాణి వాళ్ళు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు.
0: హ్యాపీనా మరి?
1: ఫుల్ హ్యాపీ.
0: గుడ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు బీకామ్ చేస్తున్నావు కదా, తర్వాత ఇంకా చదవాలా లేకపోతే జాబా ఏంటి?
1: ఎంబీఏ చేయాలి.
0: ఎంబీఏ తర్వాత
1: బ్యాంక్ కోచింగ్, నెక్స్ట్
0: బ్యాంక్ జాబ్. బ్యాంక్ జాబ్ నీ ఎయిమ్? ఓకే. ఇప్పుడు యూత్కి నువ్వేమన్నా సలహా ఇద్దామనుకుంటున్నావా, సజెషన్స్ ఏమైనా?
1: నేను చదువుకుంటూ జాబ్ చేయడం అనేది కూడా చాలా కష్టం, కానీ నేను చదువుకుంటూ జాబ్ చేస్తున్నానంటే అంటే కొంతమంది యూత్కి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండకపోతాయి, కానీ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను వర్క్కి వెళ్ళడం జరుగుతుంది, కానీ వాళ్ళు కూడా టైం వేస్ట్ చేయకుండా ఎక్కువగా ఫోన్ యూస్ చేయకుండా, అలాగే బాయ్స్ కూడా ఎక్కువ డ్రగ్స్కి మందుకి అలాంటి వాటికి ఎక్కువగా యూజ్ దానికి ఎక్కువగా అడిక్ట్ అవ్వకుండా మంచిగా చదువుకుని పేరెంట్స్కి సపోర్ట్గా నిలబడాలని అని చెప్పాలనుకుంటున్నాను.
0: మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి.
1: మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు జాబ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ఫోకస్ చేస్తే, ఇప్పుడు మనం ఇప్పుడు మేము చదివే చదువు డిగ్రీ కూడా చాలా వేస్ట్, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి అయితే చాలా వేస్ట్. అందుకనే ఇప్పుడు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ అలాగే వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటే ఇంట్లోకి ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా ఎక్కువగా సపోర్ట్గా నిలబడతారు.
0: ఒక స్కిల్ ఏదైనా నువ్వు నేర్చుకోవాలి లేదా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అది ఏంటి?
1: అంటే సిస్టమ్ వర్క్ ఒకటి నేర్చుకోవాలి, అలాగే స్పీకింగ్ స్కిల్స్,
0: కమ్యూనికేషన్ స్కిల్స్, ఏం భయపడకుండా చక్కగా మాట్లాడాలి.

0: ఓకే అంకిత, మరి ఇప్పుడు రాపిడ్ ఫైర్ ఆడదామా?
1: ఓకే మేడం, ఆడదాం.
0: కాలేజ్ అయిపోగానే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి?
1: ఇంటికి వెళ్ళి పడుకోవడం.
0: అటెండెన్సా, ఇంటర్నల్ మార్క్సా, ఆ రెండిట్లో నిన్నేది ఎక్కువ భయపిస్తుంది?
1: ఇంటర్నల్ మార్క్స్.
0: మార్నింగ్ క్లాస్ ఇష్టమా, ఆఫ్టర్నూన్ క్లాస్ ఇష్టమా?
1: మార్నింగే.
0: మధ్యాహ్నం నిద్ర వస్తుంది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
1: అకౌంట్స్.
0: బోరింగ్ సబ్జెక్ట్?
1: ఈకామర్స్.
0: లాస్ట్ బెంచా, ఫస్ట్ బెంచా?
1: ఫస్ట్ బెంచ్.
0: వెరీ గుడ్. మీ కాలేజ్ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు?
1: చాలా బాగుండిద్ది, ఫ్రీడమ్ ఎక్కువ ఉండిద్ది.
0: కాలేజీలో ఒక విషయం జరిగింది, అది బెస్ట్ మెమరీ అంటే.
1: కాలేజీలో ఫేర్వెల్ జరిగింది, అప్పుడు డ్యాన్స్.
0: డ్యాన్స్ వేసావా? మాస్ డ్యాన్స్ వేసావా?
1: ఏ పాట? స్టేజ్ మీద కాదు, స్టేజ్ కింద ఫ్రెండ్స్ తోటి.
0: ఓకే, ఏ పాటకి వేసావు?
1: ఆ కుర్చీని మడత పెట్టి.
0: ఓ, నీ డ్రీమ్ జాబ్ ఏంటి?
1: బ్యాంక్ జాబ్ ఆర్ ఏదైనా గవర్నమెంట్ జాబ్.
0: నీకు బాగా, నిన్ను బాగా ఇన్స్పైర్ చేసేది ఎవరు? ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా?
1: డాడీ.
0: మీ డాడీయా? ఒకవేళ నువ్వు బీకామ్ కంప్యూటర్స్ తీసుకోకుండా ఉంటే ఇంకా ఏ కోర్స్ తీసుకునేదానివి?
1: నర్సింగ్. నర్సింగ్ వైపు వెళ్ళేదా?
0: నర్సింగ్ ఇష్టమా? ఓకే. కానీ నువ్వు ఇంటర్లో సిఈసీయా?
1: ఎస్ మ్యామ్.
0: సిటీ లైఫ్ ఇష్టమా, విలేజ్ లైఫ్ ఇష్టమా?
1: విలేజ్ లైఫే.
0: సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా?
1: సక్సెస్ ఆర్ హ్యాపీ? సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం.
0: సక్సెస్ లేకపోతే హ్యాపీగా ఉండలేమా?
1: ఎందుకంటే సక్సెస్ లేకపోతే ఎలా హ్యాపీగా ఉండగలం అంటే, మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వకపోతే హ్యాపీగా ఉండలేం కదా, అందుకనే.
0: ఓకే. బుక్సా, మూవీసా?
1: మూవీస్.
0: వీటిలో ఏది బాగుంటే? హోమ్ ఫుడ్డా లేకపోతే స్ట్రీట్ ఫుడ్డా?
1: స్ట్రీట్ ఫుడ్డే.
0: గ్రూప్ స్టడీ ఇష్టమా లేకపోతే సింగిల్గా చదవడం ఇష్టమా?
1: సింగిల్గా చదవడమే ఇష్టం.
0: గ్రూప్ స్టడీ డిస్టర్బెన్స్ ఎక్కువ.
1: డిస్టర్బెన్స్ ఎక్కువ మాటలు.
0: మార్నింగ్ లేవడానికి నువ్వు ఎన్ని అలారమ్స్ పెడతావు?
1: అలారమే పెట్టను.
0: నువ్వే?
1: కానీ ఎప్పుడు నేనే లెగుస్తాను, కానీ చాలా లేట్గా లెగుస్తా.
0: మరి కాలేజ్కి?
1: కాలేజ్కి 8 కాలేజ్ కదా, 7:30. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు లేపుతారు నన్ను. లేగు లేగు
0: ఇంటి దగ్గరకు వచ్చి.

0: మేము రూమ్లో ఉంటాం కదా
1: ఓకే
0: ఇప్పుడు, హాస్టల్.
1: హాస్టలా? ఓకే
0: అవును,
1: ఓకే, ఫస్ట్ టైం కదా స్టూడియోలో, నీకు ఏమన్నా టెన్షన్గా అలా ఉందా,
0: ఫస్ట్
1: ఎలా
0: స్టార్టింగ్ చాలా
1: అనిపిస్తుంది?
0: భయంగా ఉంది. అలా మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఇంక ఇప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంది.
1: సరే అంకిత, ఇవాళ మరి నీకు ఎలా అనిపించింది ఆకాశవాణి స్టూడియోకి వచ్చి వన్ డే ఆర్జేగా? నీ ఎక్స్పీరియన్స్ బాగుందా, ఎలా ఉంది?
0: చాలా బాగుంది మేడం.

0: బ్యాంక్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ నీ ఏమని చెప్పావు కదా, మరి దానికి ఎలా ప్రిపేర్ అవుదామని?
1: అంటే ఇప్పుడు ఎలా,
0: ఎంబీఏ చేద్దాం అనుకున్నావు కదా.
1: ఎంబీఏ అయిపోయిన తర్వాత అలానే పార్ట్ టైం కంటిన్యూ చేస్తూ అప్పుడు బ్యాంక్ కోచింగ్కి వెళ్తాను కదా, అలా అలా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూ ఇంకా బయట ఉంటాయి కదా, అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళి

0: అక్కడ బ్యాంక్ అంటే అంతకుముందు ప్రీవియస్ జరిగిపోయిన పేపర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి గ్యాదర్ చేసుకుని వాటిల్లో ఆన్సర్స్ అవి చూసుకుని
1: కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాలి ఎంబీఏ తర్వాత. ఓకే, డాన్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఎప్పుడైనా వేసావా అంటే విడిగా బయట?
0: వేశాను.
1: ఎక్కడ
0: అంటే ఇప్పుడు హాస్టల్ అంటే ఐ మీన్ రూమ్లో ఉంటాం కదా, ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ ఉంటారు, డాడీకి కూడా బాక్స్లు ఉన్నాయి, డీజే బాక్స్లు, అవన్నీ పెడతాడు. నేను వెళ్ళిన వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నేను వచ్చానని ఇంకా అప్పుడు అందరం కలిసి వేస్తాం. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి

0: ఓకే.
1: అక్కడ అక్కడ కూడా వేసాను. అప్పుడు కూడా మాకు మా బ్యాచ్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.
0: ఏ పాటకి సార్
1: అంటే అది అంటే అదే మాస్ సాంగ్ ఏం కాదు,
0: మాల్
1: క్లాసికల్
0: జనరల్గా?
1: సాంగే, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే కోయిల అనే సాంగ్ వేశాను.
0: ఓకే ఓకే. ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ఇవాళ వన్డే ఆర్జేగా చాలా బాగా మాట్లాడావు, చక్కగా మాట్లాడావు. నువ్వు అనుకున్న నీ గోల్స్ అన్నీ నువ్వు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర 30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతాధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్ట

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర

0: శ్రమ, అంకిత భావం సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో రెండవ మ్యాచ్, జూలై 19 తేదీన లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6 పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ సిహెచ్వి రజనీకుమారి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ముందు రజని కుమార్ గారు ఉన్నారు. వీరి ప్రవృత్తి వివిధ మెటీరియల్స్తో, అంటే మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్తో విగ్రహాలు తయారు చేయడం, చిత్రలేఖనం, తర్వాత వెంట్రిలోకిజం కూడా వీరు చేస్తూ ఉంటారు. నమస్కారం అండి రజని కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి టీచర్.
2: అవునండి.
1: కానీ మరి మీ ప్రవృత్తి చూస్తే మీకు చిత్రలేఖనము, పెయింటింగ్, తర్వాత రకరకాల వస్తువులతో బొమ్మల విగ్రహాలు తయారీ ఉంటుంది కదా, ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క ఆర్ట్ లోకి వచ్చారు?
2: సార్, నేను 1996-97 సంవత్సరాల్లో రాజమండ్రిలో బీఈడీ చేయడం జరిగింది. అక్కడ మా గురువు గారు అయినటువంటి ఎన్ఎస్ శర్మ గారు చిత్రలేఖనంలో మరియు శిల్పంలో కూడా ఉపాధ్యాయులు. ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ పొంది ఆ రోజు నుంచి కూడా చిత్రలేఖనం మీద, అలాగే ఈ శిల్పాలు చేయడం మీద దృష్టి కేంద్రీకరించాను. ఖాళీ సమయాల్లో ఈ బొమ్మలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటానండి.
1: అంటే ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటుంది దీనికి సాధారణంగా, మామూలుగా, లేకుంటే హాబీతో చేయొచ్చు అంటారా, లేకుంటే ఆ టేస్ట్ ఉండాలంటారా మనిషి?
2: ఆ టేస్ట్ ఉండాలండి, అలాగే నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కూడా ఉండాలా. సహజంగా నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయటం మీద కానివ్వండి,

0: బొమ్మల చేయటం మీద ఇంట్రెస్ట్గా ఉండేది. దీనిని ఆయన దగ్గర పదును పెట్టుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉండి ఆ మెళకువలు కొన్ని తెలుసుకోవడం జరిగిందండి.
1: అంటే మీకు గురువుల వారు కాకుండా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు?
0: మా తాతగారు చిన్నప్పుడు మట్టితోటి బొమ్మలు చేసేవారు, వినాయకుడు బొమ్మలు, ఈ ఏనుగు బొమ్మలు. ఇలా నా చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే వయసు నుంచి కూడా చిన్న చిన్న బొమ్మలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో హీమ్యాన్ అని, రోబోట్ అని టీవీల్లో వచ్చే సీరియల్స్ని చూసి చేస్తూ ఉండేవాడండి. అలా కంటిన్యూ అయింది. మా ఫాదర్ వచ్చేసి ఆర్టిస్ట్ అండి, కాబట్టి నాకు మా కుటుంబం మొత్తం కూడా ఆర్టిస్టులతోటి సంబంధం ఉంది. ఇక ప్రోత్సాహం వచ్చేసి ఒక రకంగా చిత్రకళకి వీటికి ప్రోత్సాహం తక్కువేనని చెప్పాలండి, కానీ అది నా ఇంట్రెస్ట్ మీద డెవలప్ చేసుకుంది.
1: అంటే మీరు ప్లాస్టర్ ప్యారిస్, మట్టి ఫైబర్తో చేస్తాం చెప్తున్నారు కదా, రకరకాల మెటీరియల్స్ తో ఒక వస్తువు తయారు చేయడం, అంటే ఒక బొమ్మను తయారు చేయడం, కానీ వీటిలో తేడా ఏంటి అంటారు? ఏది చేస్తే బాగుంటుంది, అంటే ఏ యొక్క మెటీరియల్తో చేస్తే ఆకారానికి కానీ మంచి షేప్ వస్తుంటారు?
0: వీటిల్లో ఏదైనా బాగానే ఉంటుంది కానీ అండి, ప్రధానంగా ఈరోజు ఫైబర్ తోటి తయారు చేసే విగ్రహాలు అయితే చాలా బాగా అందంగా ఉంటాయి. వాటితో పాటు అవి తేలిగ్గా ఉండటాన్ని మనం ఎక్కడిదాకైనా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. దీంట్లో కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ విగ్రహాలే బాగుంటాయండి. ఇకపోతే మన ఇళ్లలో పెట్టుకోవడానికి వచ్చేసి చిన్న చిన్న బొమ్మల్ని, అంటే ఒక అడుగు లోపు లేదా అడుగు సైజులో బొమ్మలు అయినట్టయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కనుక మనం చేసుకున్నట్టయితే అందంగా ఇంట్లో అలంకరించుకోవడానికి బాగుంటాయి. అలాగే సిమెంట్ బొమ్మలు వచ్చేసి ఇక తక్కువ దూరం తీసుకెళ్ళాయి లేదా పర్మనెంట్గా పెట్టుకోవటానికి ఒక దగ్గర ఉండేటువంటి అయితే సిమెంట్ బొమ్మలు బాగుంటాయి. మొత్తం మీద ఈ ఫైబర్ తోటి తయారు చేసినటువంటి మాత్రం ఎక్కడైనా ప్రతిష్ఠించడానికి సెంటర్స్ లో అవి బాగుంటాయి సార్.
1: ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, ఫైబర్ నుంచి బొమ్మలు చేస్తాం, విగ్రహాలు చేస్తాం చెప్తున్నారు కదా,
0: అవునండి.
1: దీంట్లో మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అంటారు?
0: అంటే ఇక్కడ ఒకటేనండి, మొట్టమొదట దేనితోటి చేసినప్పటికీ మొట్టమొదట మనం తయారు చేయవలసింది మట్టితోటి అండి. దీనిని వాషుడ్ క్లే తోటి కానీ లేదా చైనా క్లే తోటి కానీ ఇవి మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జాడీల ఫ్యాక్టరీ వాళ్ళు అమ్ముతారు. ఇది చాలా మెత్తగా ఉంటుందండి మట్టి. ఈ మట్టితోటి మొట్టమొదట ఒక ఆకారాన్ని తయారు చేస్తాను. దీనికి ఒక బస్ట్ సైజ్ బొమ్మ చేయాలంటే 10-15 రోజులు పడుతుందండి. మనం ఫైబర్ తో చేయండి లేదా సిమెంట్ తో చేయండి, పీఓపీతో చేయండి, మొట్టమొదట తయారు చేయవలసింది మట్టితోటి. దీనిని మనం అచ్చు తీస్తామండి. అచ్చు తీసిన తర్వాత మనకి పీఓపీనా ఫైబరా లేదా సిమెంట్ అనేటువంటి చూసుకుని ఆ మెటీరియల్ ని అచ్చులో వేసి మనకు కావాల్సినటువంటి బొమ్మ తీసుకుంటామండి.
1: అంటే రజన్ కుమార్ గారు మట్టితో ప్లాస్టర్ ప్యారిస్ అని చేస్తాను అంటున్నారు కదా, అంటే మనం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటారా, లేకుంటే వాటికి వల్ల మనకి మనిషికి చేతులు కావడం కానీ లేకుంటే బొబ్బలు రావడం కానీ ఇలాంటివి ఉంటాయి అంటారా సాధారణంగా?
0: సాధారణంగా అండి, ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ అచ్చు తీసుకునేటప్పటి నుంచే కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. మొట్టమొదట మనం మట్టితోటి బొమ్మ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది నీళ్ళలో కలిపిన వెంటనే గడ్డగట్టిపోతూ ఉంటుందండి త్వర త్వరగా, కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తీసుకోకూడదు. అదే రకంగా కొద్ది కొద్దిగా తీసుకొని కలిపేసుకొని వెంట వెంటనే పూసేసుకుంటూ ఉండాలి. ఇలా పూసిన తర్వాత మనం ఈ అచ్చులు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ సబ్బు ఇలాంటి బాగా జిగురు ఉండేటువంటి వాటిని పేస్ట్ని కనుక మధ్యలో రాసినట్టయితే ఈ అచ్చులు రెండు త్వరగా విడిపోవటానికి ఇది ఉంటుందండి. అదే రకంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ క్యూరింగ్ అయ్యే కొద్దీ వేడి వస్తుందండి కొంచెం, అది పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇది పీఓపీతో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అండి ఇవి. ఇక ఫైబర్తో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఫైబర్ రెజిన్ కలిపిన తర్వాత మనం 2 రకాల కెటలిస్ట్లని అందులో మిక్స్ చేస్తామండి. ఇది మిక్స్ చేసిన దగ్గర నుంచి అది చాలా స్పీడ్గా గడగడిపోతూ విపరీతమైన హీట్ వచ్చేస్తుందండి. అవి రెండు కెమికల్స్ కాబట్టి చేతి మీద పడితే కాలే ప్రమాదం ఉందండి. కాబట్టి వీలైతే గ్లౌజ్ లాంటివి ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా చాలా స్పీడ్గా చేయాల్సిన వర్క్ అండి. వీటిలో ఫైబర్ తోటి చేయడం అనేటువంటిది కొద్దిగా రిస్క్ తో కూడిన వర్క్.
1: మరి రజని గారు, మీరు మొదటిసారిగా ఏ విగ్రహాలు చేశారు? మీకు ఏ విగ్రహాలకు, అంటే మీరు కమర్షియల్ గా చేస్తుంటారా, లేకుంటే ఇండివిజువల్ గా మీరు ఒక చేస్తుంటారా, లేకుంటే దీని ద్వారా మీరు ఆర్డర్స్ తీసుకుంటారా, ఎట్లా చేస్తుంటారు మీరు విగ్రహాలు?
0: సార్, నేను వివేకానంద స్వామి అభిమానిని సార్ మొట్టమొదటిగా. మా విద్యాశాఖ కార్యాలయం ముందల వివేకానంద స్వామి బొమ్మ పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక మాస్టర్ గారు రిటైర్ అయిన సందర్భంలో ఇలాగే బొమ్మ పెట్టిద్దాం సార్ అంటే మీరు చేయండి సార్, ఎంత ఖర్చు అయితే నేను ఇస్తానన్నారు. ఆ రకంగా మొట్టమొదట నేను స్వామి వివేకానంద బొమ్మ చేశాను సార్. ఆ మహానుభావుని యొక్క బొమ్మలు దగ్గర దగ్గర 10 బొమ్మల దాకా నేను చేసిన వివిధ పాఠశాలల్లో కాలేజీల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్, అది నా అదృష్టం. ఇక తర్వాత ఈ ప్రతిభని చూసినటువంటి మా ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళ తాతగారి విగ్రహాలు అలాగే అంబేద్కర్, సివి రామను, మోక్షగుణ విశ్వేశ్వరయ్య ఇలాంటి విగ్రహాలు చేయమని ప్రోత్సహించారు సార్. ఇక అదే రకంగా ఈ వర్క్ను చూసి పిలిపించి కొంతమంది విగ్రహాలు అడిగి చేర్చుకోవటం జరుగుతుంది సార్. ఖాళీ సమయాల్లో వాళ్ళకి ముందుగానే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, బాబు కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ టైంలో నేను చేసేది కాబట్టి నా మీద ఇంట్రెస్ట్ నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది సార్. ఇది కమర్షియల్ స్థాయిలో నేను చేయట్లేదు సార్.
1: రజన్ కుమార్ గారు, ఇప్పుడు మీరు

0: విగ్రహాన్ని తీయాలనుకున్నారు, అప్పుడు ఫీచర్స్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఒరిజినల్ ఫోటో, ఇప్పుడు మనకు అంబేద్కర్ ఉన్నారు అనుకోండి, ఒరిజినల్ ఫోటో తీసుకుంటారా లేకుంటే సాధారణంగా మీకు ఊహలో ఉన్నట్టు తీసుకుంటారా? అంటే మీకు ఒక మోడల్ ఏంటిదంటే ప్రామినెంట్ గా
1: ఎక్కువగా జనాల్లో ఏదైతే బాగా తెలిసినటువంటి బొమ్మ ఉందో దాన్నే తీసుకుంటాం సార్. మొట్టమొదటి బొమ్మని, ఒక్క బొమ్మ ఒక యాంగిల్లో ఉన్న బొమ్మ ఇచ్చే చేస్తే సరిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు ఎలాగా మీరు చేయగలుగుతారని, అది మరి భర్త ప్రాక్టీస్ తోటి అలా వచ్చేసింది. మరి శిల్పులు అందరూ కూడా ఇదే రకంగా చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ యాంగిల్స్లో బొమ్మలు ఉన్నట్లయితే ఇంకా బాగా వెనుక భాగం కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం తీసుకునేది బాగా జనాలకు తెలిసినటువంటి ఫోటో. స్వామి వివేకానంద ఉన్నారు టర్బన్ చుట్టుకొని ఇలా చేతులు కట్టుకుని, ఆ బొమ్మే బాగుంటుంది. మన దగ్గర చాలా బొమ్మలు ఉంటాయి, వాటి అన్నింటిని మనం పరిగణలోకి తీసుకోం సార్. అలాగే ఊహాత్మకమైనటువంటి లేదా సృజనాత్మకత శిల్పాలు కానివ్వండి చిత్రాలు కానీ గీయాలంటే మన ఇమాజినేషన్ కావాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు డైరెక్ట్ గా చేసేయచ్చు, లేదు ఒక బాణం ఇలా విల్లు ఎక్కుపెట్టి వేస్తున్నట్టు కూడా చేయొచ్చు, అది ఇమాజినేషన్. కాబట్టి ఇలాంటి మనం ఊహించుకొని గీసి తయారు చేయగలం సార్.
0: అంటే మీరు బొమ్మ గీశారు, గీసిన తర్వాత మీకు అది కరెక్ట్ గా ఉందా లేదా మీరు ఎట్లా అసెస్మెంట్ చేసుకుంటారు? లేకుంటే మీ ఫ్రెండ్స్ అసెస్మెంట్ చేస్తారా? లేకుంటే మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ గా ఉందండి ఇక్కడ ఇది పోయింది అన్న సందర్భాలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి?
1: ముందు బొమ్మ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నా మిత్రులకు చూపిస్తానండి. వాళ్ళు చూసి వాళ్ళ జడ్జిమెంట్ ఇక్కడ పర్లేదు కొంచెం ముక్కు ఎక్కువైనట్టుందా చూడని చెప్పంటే, ఇలా కొంత ఆలోచన జరిగిన తర్వాత అసలు పార్టీ వాళ్ళని ఎవరైతే మనకు బొమ్మ చెప్పారో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం ఓకే అనుకున్న తర్వాత మాత్రమే దాన్ని అచ్చుదీయటం జరుగుతుంది సార్. ఎందుకంటే బొమ్మ పర్మనెంట్, మన టీచర్ మనకేం ఇబ్బంది లేదు. బొమ్మ 10 మంది 10 కాలాల్లో 10 మంది చూసేది కాబట్టి బొమ్మ బాగా వచ్చింది అని అందరు సాటిస్ఫై అయితేనే దాన్ని అచ్చుదీసి మిగతా ప్రాసెస్లోకి వెళ్తామండి.
0: తర్వాత అండి మరి ఇప్పుడు మనం అంబేద్కరే కానీ లేకుంటే స్వామి వివేకానందే కానీ లేకుంటే మహాత్ముడే కానీ వీళ్ళందరూ తీసుకున్నట్లయితే మనకు సాధారణంగా ఒకే రకమైన బొమ్మలు కనిపిస్తుంటాయి. కాబట్టి మనకు ఒక మనసులో ఒక పిక్చర్ ఉంది, ఆ ఫీచర్స్ వచ్చిన తర్వాత అతను చూసుకుంటాడు, అతను చూసుకుని
1: సార్. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నా బొమ్మను చేయండి అంటే డైరెక్ట్ గా ఒక 4-5 సిట్టింగ్స్ అతన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని చేసేయచ్చండి. ఎందుకంటే ముందుగా ఒక ఫోటో తీసుకుని ప్రాథమికంగా ఆకారాన్ని తేల్చుకుని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఒక 4-5 సిట్టింగ్స్లో 4-5 రోజుల్లో సెట్ చేసేసేయచ్చు. అలా కాకుండా మీరు ఇందాక అన్నట్లు మనకి ఒక చనిపోయిన వ్యక్తి బొమ్మ చేయమని చెప్పి వస్తూ ఉంటారండి, అటువంటప్పుడు మాత్రం ఒక చిన్న సమస్య ఉంటుందండి. మనిషి రకరకాల స్టేజ్లో ఉంటాడు, 40 సంవత్సరాల వయసులో ఒక రకంగా ఉంటాడు, 60లో ఒక రకంగా ఉంటాడు, 70లో ఒక రకంగా ఉంటాడు. కాబట్టి చాయిస్ ముందు వాళ్ళకి ఇస్తాం, బాబు నువ్వు కరెక్ట్ గా ఏ వయసులో బొమ్మిస్తే అదే రకంగా వస్తుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బొమ్మలు చేసినప్పుడు కొంత తేడా వస్తుందండి. కొన్ని బొమ్మల్ని మనం చూసి పెట్టిన తర్వాత కూడా ఇది ఆయనలాగా లేదే అని చెప్పి అంటా ఉంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళు ఆ బొమ్మని చూసి ఉండకపోవచ్చు, వాళ్ళకి పరిచయం ఉన్న ముఖం వేరే ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో మాత్రం జనాలకు బాగా నోటెడ్ అయినటువంటిది.
0: అయితే మీకు బాగా అప్రిషియేషన్, తృప్తి, రికగ్నిషన్ ఇచ్చిన బొమ్మలు ఎలాంటివి అంటే వివేకానందుడు అంటారా లేకుంటే అంబేద్కరా లేకుంటే మహాత్ముడా లేకుంటే వేరే స్కూల్ సంబంధించిన బొమ్మలే గానీ లేకుంటే లోక సంబంధించిన బొమ్మలు చేసినవి అంటారు?
1: నాకు ఇప్పుడు దాకా చేసిన బొమ్మలన్నీ మంచి అప్రిసియేషన్ వచ్చిందండి. ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే పబ్లిక్ లో పెట్టింది ఏనుగుల పుల్లయ్య గారని, అది మార్కాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందలు పెట్టిందండి. అందువలన జనాలందరికీ కూడా బాగా కనపడి ఎవరు చేశారు ఎవరు చేశారని దీనితోటి బాగా నేమ్ వచ్చిందండి. ఇంతకుముందు చేసినవన్నీ కాలేజీల్లో పెట్టున్నాయండి, వాటి వల్ల జనాలకి ఫోకసింగ్ తక్కువ. ఇది పబ్లిక్ లో పెట్టింది కాబట్టి ఎక్కువ అప్రిసియేషన్ అందుకున్నానండి దీని నుంచి.
0: అంటే ఫ్యూచర్ లో మీరు ఈ ఆర్ట్ ఇంకే రకంగా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా?
1: సార్ విద్యార్థులకు వచ్చేసి ఖచ్చితంగా నేను నేర్పుతూ ఉంటానండి, చిత్రలేఖనం కానివ్వండి ఈ శిల్పం కానివ్వండి. అయితే నాకు చిత్రలేఖనం మీద కూడా మంచి ఇది ఉందండి, సమాజానికి ఉపయోగపడేటువంటి చిత్రాలను గీయాలని చెప్పి అదే రకంగా ఈ మహానుభావులైనటువంటి వారి విగ్రహాలని సృజనాత్మకత ఉండేటువంటి విగ్రహాలని రూపొందించాలనేటువంటిది మన కోరిక. ఆ చిత్రలేఖనంలో కానివ్వండి శిల్పకళలో కానివ్వండి నాకంటూ ఒక ముద్రను ఏర్పరచుకోవాలనేటువంటిది, తద్వారా సమాజానికి కూడా ఒక సందేశం లాంటిది ఏదైనా చేతైతే ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు చిత్రలేఖనం ఉందండి, చిత్రలేఖనంతో మనం ఎన్నైనా చేయొచ్చండి, రకరకాలైనటువంటి సమస్యల మీద కానివ్వండి వీటి మీద మనం ఈ బొమ్మలు గీసి ప్రదర్శన ఇవ్వచ్చు అండి.
0: తర్వాత అండి మరి ఇప్పుడు దీంట్లో ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కానీ ఫైబర్ తో కానీ మట్టితో చేసిన విగ్రహాల్లో కానీ దీంట్లో మనం ఏపీలో కానీ వేరే స్టేట్ లో కానీ వేరే ఇండియా లెవెల్ లో ఇందులో మాస్టర్స్ ఎవరు అంటారు బాగా పేరు పోసిన వాళ్ళు?
1: ఈరోజు చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు మద్రాసు బాంబేలో ఉన్నారండి మంచి మంచి శిల్పులు. నాకు తెలిసి ఇక్కడ కొత్తపేట అని చెప్పి ఇక్కడ ఉన్నారండి గొప్ప గొప్ప శిల్పులు. రామలింగేశ్వరరావు గారైన హైదరాబాద్లో, అట్లాగే ఇక్కడ కొత్తపేట వడయారు గారు అని చెప్పి ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. మా గురువు గారు ఎన్ఎస్ శర్మ గారు, ఆయన గొప్ప శిల్పి చిత్రకారుడు అండి, ఆయన నాకు ఆదర్శం, ఆయన్ని ఫాలో అవుతూ ఉంటానండి.
0: ప్రభుత్వం నుంచి కానీ ప్రజలు

0: దీనికి ప్రోత్సాహానికి స్పందన ఉందంటారా?
1: ప్రజల నుంచి ఎప్పుడు స్పందన ఉంటుందండి. ప్రభుత్వం నుంచి వచ్చేసి ఇది కొద్దిగా కష్టమైనటువంటి పని అండి. మనం వాళ్ళతోటి తిరిగి చాలా రిస్క్ పడాలి. ఒక కళాకారుడు అంతసేపు తిరిగితే కళాకారుడిగా నిలబడలేడు ఆయన నిజానికి. ఎందుకంటే నాకు అది ఇస్తావా ఇది చేస్తాను అనేటువంటి పరిస్థితి కళాకారులకు సహజంగా ఉండదు, ఆ మనసు ఉండదు. కళాకారుడు స్వేచ్ఛగా తన పాటికి తను చేసుకుంటూ పోతా ఉంటాడు. ఈ రోజు నుంచి ప్రజల నుంచి వచ్చిన మద్దతుతోటే కళాకారుడికి డబ్బుల కన్నా ముఖ్యం ప్రజల యొక్క ప్రశంస సార్. కాబట్టి ఆ ప్రశంసలతోటే కళాకారుడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ప్రభుత్వం అనేటువంటిది అది ప్రభుత్వ విధానాల మీద వారి యొక్క

0: ఈ రోజు నుంచి ప్రజల నుంచి వచ్చిన మద్దతుతోటే కళాకారుడికి డబ్బుల కన్నా ముఖ్యం ప్రజల యొక్క ప్రశంస సార్. కాబట్టి ఆ ప్రశంసలతోటే కళాకారుడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ప్రభుత్వం అనేటువంటిది అది ప్రభుత్వ విధానాల మీద, వారి యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే పని ముందుకు జరగదండి.
1: ఎనీవే, మరి రజనీ కుమార్ గారు, మీ యొక్క ప్రవృత్తిలో మీకున్న అనుభవాలను, తర్వాత మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలను, వాటి ద్వారా మీ ప్రధాన వృత్తి ముఖ్యంగా టీచింగ్ కు ఈ రకంగా విద్యార్థులకు మీ ఆర్ట్ ద్వారా ఏ రకంగా సమాజం ఉపయోగపడుతుంది, చాలా వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాల తయారీ సిహెచ్వి రజనీకుమార్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు స్ఫూర్తి శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి వినండి.
3: పద్మా, పద్మా, పద్మా! సమాధానం లేదు. సుజాత టీచర్ గుమ్మం దాటి లోపలికి వచ్చి చూసింది. మూడేళ్ల పిల్లవాడు తప్పించి ఎవరూ కనపడలేదు. పెరట్లోకి వెళ్ళి చూసింది. ఓహో, ఎవరూ లేరు. ఏంటబ్బా, పసిపిల్లవాడిని వదిలేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? 10 నిమిషాలు అటు ఇటు తచ్చట్లాడింది. తిరిగి ఇంటికి వచ్చేసింది. గెడంచికి తెరలాగా కప్పిన చీర చాటు నుంచి బయటకు వచ్చింది పద్మ పిల్లిలాగా. హమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకుంది. కోతకెళ్లిన పద్మ తల్లి సాయంత్రం 6 గంటలకి ఇంటికి చేరింది. అమ్మని చూడగానే వాటేసుకుని, అమ్మా అమ్మా, మరే సాయంకాలం మా టీచరమ్మ మన ఇంటికొచ్చిందే. టీచరమ్మా ఎందుకొచ్చిందే? ఏమో తెలవదమ్మా. ఏమందే? వచ్చి అటు ఇటు తిరిగింది. దొడ్లోకి వెళ్ళి కాసేపుండి వెళ్ళిపోయింది. ఏం పని మీద వచ్చిందో అడగపోయావంటే, అమ్మో నాకు టీచర్ అంటే భయమమ్మా, గెడంచి కింద దాక్కున్నానే. ఏమి టీచరమ్మో ఏమిటో, ఎందుకొచ్చిందో గొణుక్కుంటూ, ఈ మధ్య టీచరమ్మలతో సావు వస్తున్నదని మనాళ్ళు గొడవ చేస్తున్నారు గందా అనుకుంది పోలమ్మ. భర్త వెంకన్న రాగానే టీచరమ్మ చెప్పిన విషయం అతని చెవిలో వేసింది పోలమ్మ. అదో పెద్ద సంగతి అంటే, మన అమ్మాయిని మనం బడికి పంపట్లేదు గందా, దానికోసం వచ్చి ఉంటుందే. సరే గాని వన్నం పెట్టవే అంటూ స్నానానికి వెళ్ళాడు. వరుసగా 4 రోజులు సుజాత టీచరు పద్మ ఇంటికి రావడం, పద్మ కనబడకుండా దాక్కోవడం జరుగుతూనే ఉన్నాయి. సుజాత యథాప్రకారం 4 గంటలకి పద్మ ఇంటికి వచ్చింది. అమ్మా నమస్కారం అమ్మా, దండం పెట్టాడు వెంకన్న. నమస్కారం వెంకన్న, ప్రతి నమస్కారం చేసింది సుజాత. అమ్మగారు, మీరు రోజు సాయంకాలం పూట మా ఇంటికి వస్తున్నారంట, ఎందుకమ్మా? విడియంగానే అడిగాడు వెంకన్న. పద్మ కోసం వస్తున్నా. పద్మని మీరు బడికి పంపట్లేదు కదా, అందుకని వస్తున్నాను వెంకన్న. అది బడికొస్తే ఎట్టాగమ్మా, మా పిల్లగోడిని ఎవరు చూస్తారు? పసిపిల్లాడిని చూడడం కోసం పిల్లని చదువు మానిపిస్తావా? మరేటి చేయమంటారమ్మా? పిల్లాడిని కూడా బడిలో వెయ్యి, వాడికి 3 ఏళ్ళే గందా, అప్పుడే బడి ఏటమ్మా, ఎవరేసుకుంటారు? అదేమిటి వెంకన్న, ప్రీ స్కూల్లో వెయ్యి. ప్రీ స్కూలా అంటే ఏటమ్మా? అమాయకంగా అడిగాడు. అదే ఈ రోడ్డు చివర అంగన్వాడీ బడి లేదు, అదే ప్రీ స్కూల్ అంటే. అక్కడ పిల్లవాడిని వెయ్యి, పద్మని మా బడికి పంపించు. చదివించడం మా వల్ల ఏటవుతుందమ్మా? బోలెడు పుస్తకాలు, బట్టలు కొనాలి, డబ్బు ఏడండి వస్తుందమ్మా. డబ్బులు ఎందుకు వెంకన్న? పుస్తకాలు, యూనిఫారాలు ప్రభుత్వమే ఇస్తుంది. నోట్సులు నేను కొని పెడతాలే, లేకపోతే హాస్టల్లో వేద్దాం. అప్పుడు ఖర్చంతా హాస్టలే భరిస్తుంది. గవర్నమెంటు మీ వంటి వాళ్ల పిల్లల కోసం చాలా చాలా చేస్తుంది. ఉపయోగించుకోకపోతే ఎట్లా వెంకన్న చెప్పు. రేపటి నుండి పద్మను బడికి పంపించు అని వివరంగా చెప్పి వెళ్ళిపోయింది సుజాత. ఈ పంతులమ్మకు పనేం లేదు, విసుక్కున్నాడు. మర్నాడు, ఏమే పోలీ, ఈవేళ నువ్వు ఇంట్లో ఉండి పిల్లగోడిని చూసుకోవే, దీనిని తీసుకుని పొలం పోతా. పదవే పద్ది, పొలం వెళ్దాం, బయలుదేరవే అని భార్యని కూతుర్ని కసిరాడు వెంకన్న. అదేంటయ్యా, పిల్లని బడికి పంపొచ్చు కందా. నాన్న నేను బడికి పోతానే అంది పద్మ. ఛత్, మీరిద్దరు నోరు మిండహే, మీరందరూ నేను చెప్పింది వినాల్సిందే. హు, బయలుదేరవే పద్ది, కూతురు మీద అరిచాడు.

అలాగే నాన్న, భయంగా లగెత్తింది పద్మ. అక్కడ సుజాత టెన్షన్ పడుతోంది. పద్మ బడికి రాలేదు. ఏ విషయమూ ఈరోజు తెలుసుకోవలసిందే అనుకుంటూ పద్మ ఇంటికి వచ్చింది సుజాత. పోలమ్మా, పద్మ ఏది? అడిగింది సుజాత. మా ఆయన నన్ను పిల్లగాడి దగ్గర ఉండమని అమ్మాయిని పొలం తీసుకెళ్లాడమ్మా, చెప్పింది పోలమ్మ. సరేలే, నేను వెళ్తున్నాలే, వెళ్ళిపోయింది సుజాత. నడుస్తూనే ఆలోచించసాగింది. పద్మ తెలివిగలది, ఆ పిల్లని ఎలాగైనా చదివించాలి. ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మొన్న ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు బాలల హక్కుల చట్టం 2009 గురించి చెప్పారు కదా, అంతకుముందు బాలలను పనిలో పెడితే జరిమానా వేసే చట్టం ఉండనే ఉంది. సరే ఏహనేం, చూద్దాం అనుకుంది సుజాత. ఆ సాయంకాలం పొలానికి ఆఫీసర్లు, టీచరు వస్తున్నారు. ఏమిటా అని చోద్యం చూస్తున్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. టీచరు తమ దగ్గరికి వచ్చి పద్మను పిలవడం గమనించారు. వెంకన్నగాడి పని అయిపోయిందిలే, పిల్లని బడికి పంపమని మనందరం ఎంత చెప్పినా పంపట్లేదు, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం గొణుక్కున్నారు. ఇదిగో వెంకన్న, ఇట్రా, ఈయన లేబర్ ఆఫీసర్ గారు, ఈయన ఆర్డీఓ గారు, ఈయన గారేమో వెల్ఫేర్ ఆఫీసరు, మీ అమ్మాయిని బడికి పంపమని చెప్పడానికి వచ్చారు అని చెప్పింది సుజాత. నేను పంపనమ్మా, విసుక్కున్నాడు వెంకన్న. ఏం, ఎందుకు పంపవు? అడిగారు ఆర్డీఓ. అదేంటయ్యా, కూలోళ్ళం, మామందరం రెక్కాడిస్తే గాని మాకు డొక్కాడదు, అందుకే పని చేయిస్తుండా, బడికి పంపను, ధైర్యంగా చెప్పాడు. అలాగా, సరే 2 నిమిషాలుండి చూద్దాం అంటూ డిఎస్పి గారికి ఫోన్ చేశారు. ఇంతలో లేబర్ ఆఫీసర్ దగ్గరకొచ్చి నచ్చజెప్ప చూశాడు. వెంకన్న వినలేదు. సరే పోలీసులు వస్తే గాని లొంగని మొండికటం అన్నమాట ఈ వెంకన్న అని అర్థమైంది అక్కడున్న అందరికీ. 5 నిమిషాల్లో డిఎస్పి గారు జీపులోంచి దిగారు. వెంకన్న ఎవర్రా? నేనేనయ్యా. పిల్లల్ని పనిలో పెడితే 25,000 రూపాయలు ఫైన్ కట్టాలి, జైలుకి వెళ్ళాలి, తెలుసా? హోంకరించాడు డిఎస్పి. వెంకన్నకి ముచ్చెమటలు పోశాయి, భయంతో వణికిపోతున్నాడు. అయ్యా అయ్యా బతిమలాడుతున్నాడు. నేను డబ్బులు కట్టలేనయ్యా. ఆఫీసర్లు వినలేదు. పద్మను జీప్ ఎక్కించుకుని హాస్టల్కి తీసుకుని వెళ్లారు. హాస్టల్లో చేర్చారు. ఇక అంతే, పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మునిగిపోయింది. 10వ తరగతి వరకు అత్యుత్తమ మార్కులతో పాస్ అయింది. తరువాత ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే ఉండి చదివి మంచి మార్కులతో పాస్ అయింది. తన ఈ ఉన్నత స్థితికి కారణమైన సుజాత టీచర్ ఆమె మనసులో దేవత. ఏ రోజు ఆమెను తలుచుకోకుండా ఉండేది కాదు. ఇంటర్ పూర్తయ్యాక సుజాత టీచర్ దగ్గరికి వెళ్ళింది. నమస్తే టీచర్ గారు. నమస్తే, రా పద్మ, కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించింది సుజాత. టీచర్ గారు, నన్నిప్పుడు ఏం చదవమంటారు? పద్మ అడిగింది. నేను టీచర్ని, నిన్ను నీలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాను కదా, మరి ఆలోచించుకో ఏం చేస్తావో. అర్థమైంది టీచర్, నేను మీలాగా టీచర్ని అవుతాను. ఓకే గుడ్, సరే వెళ్ళి వస్తాను టీచర్. ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారు టీచర్. సరే మంచిదమ్మా, అయితే ఈ పూట ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్దు గాని, సరేనా? సరే మేడం. భోజనం చేసి నిద్రలోకి జారుకుంది పద్మ. నిద్రలో ఆమెకి ఎన్నో కలలు. ఆ కలలో ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉంటూనే హాస్టల్లో ఉండి వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే ఉద్యోగాన్ని ఎన్నుకుందామే. పద్మకి చదువు అంటే ఇష్టం, చదువుకునే పిల్లలంటే మరీ మరీ ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటుంటే వారిని చదివిస్తూ ఇంకా చదువుకి దూరంగా ఉన్న ఆడపిల్లల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు మా అమ్మాయికి చదివేందుకు ఉద్యోగం చెయ్యాలా ఉళ్ళేలాలా అనంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో చెప్తుంది. అమ్మాయిలను బ్రిడ్జ్ స్కూల్లోనో హాస్టల్లోనో చేర్పిస్తుంది. అక్కడితో ఆగదు, వాళ్ళ చదువుకి తగిన స్థాయిలో పని ఇప్పిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు పద్మకి పనేమి లేదా అని. పని లేకేం, ఆమెకి చాలా పని ఉంటుంది. కానీ తన వంటి కొంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలి.

0: అని స్వావలంబన కల్పించాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలని, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆమె అభిలాష ఆకాంక్షలు. ఈ అభిలాష కలగడానికి కారణం ఆయన సుజాత టీచర్. ఇంతలో, "పద్మా, ఎంతసేపు కలలు కంటావు, నిద్రలే నిద్రలే" అంటూ లేపింది. "అదేం టీచర్, నేను టీచర్ని అవ్వలేదా? ఉద్యోగం చేస్తున్నాను కదా, అందరినీ పైకి తీసుకొస్తున్నాను కదా." "సరే, ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక ఆ కలలు నిజం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తరువాత డిఈడి అప్లికేషన్ పెట్టాలి. త్వరగా వచ్చేసాయి." "అలాగే టీచర్."
1: మీరింతవరకు స్ఫూర్తి శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి విన్నారు. ఇప్పుడొక కార్మిక గీతం వినండి.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 1:02 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకేఆర్ రవికృష్ణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయమిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.

0: అరుదైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ,
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం వారం లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రుల్లో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్ కు వచ్చిస్తే మీరు ఎక్కడికి తిరగడం అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో తెలియని విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
0: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని యశ్విత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

0: క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగ లాజిక్లను రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ

0: వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు
2: బ్రో? ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అలుపెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన శ్రీమతి పి పావని, వ్యాఖ్యానం శ్రీమతి పి పావని, శ్రీమతి ఎస్ శ్రీదేవి, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ. వినండి అలుపెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ రూపకం.
5: తొంభై వసంతాల ఆకాశవాణి కథ, దాంతో ముడిపడి పెనవేసుకుపోయిన మనందరి కథ, వారసత్వంగా అనుభవిస్తున్న సాహిత్య సంపద, తరువాతి తరాలకు మునిపటి కళలను పరిచయం చేస్తూ తాను కూడా సరికొత్తగా పరిచయమవుతున్న ఆకాశవాణి కథ. మన గతం మనది, మన కుటుంబానికి మాత్రమే పరిమితం. మరి ఆకాశవాణి గతం మనందరిది. జాతి, మత, కుల వర్గాలకు అతీతంగా అందరికీ చెందింది. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకలన్నిటినీ మిళితం చేసేసి ఒక్క గొంతుకలా కోటి గుండెలను కదిలించింది, కదిలిస్తూనే ఉంది.

0: లక్షల పక్షులు వాలి సేద తీర్చుకుంటున్న మహావృక్షంలా అంతెత్తున నిటారుగా నిలిచి విస్తరించిపోయిన తరంగాల తన అంతరంగ సవ్వడులు వినేద్దామా? అప్పటి వారికి జ్ఞాపకంలా, ఇప్పటి వారికి జ్ఞానంలా తన కథ తానే చెప్పుకుంటున్న 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ మజిలీలో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు, ఇంకెన్నో అనుభవాల సారాలు. నడక నేర్పి మాయమైన ఎన్నో తరాల తీయనైన స్వరాలు స్వచ్ఛమైన ఆనందాన్ని, అనంతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికిచ్చేసి రేడియో అంటే పెట్టె కాదు, మధురమైన జ్ఞాపకం అంటూ ఆకాశవాణి అంటే గాలి తరంగం కాదు, ఓ భావోద్వేగం అనిపించేలా 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి మన ఆకాశవాణి. తరచి చూస్తే విశ్వానికి పంచిన ఆనందాలే కాదు, రుచి చూసిన చేదు అనుభవాలు, నిట్టూర్చిన సందర్భాలు వెరసి ఈ 90 వసంతాలు.
1: ఇప్పటి తరానికి కావలసింది సాంకేతికత. కాసేపు సాంకేతికంగా మాట్లాడుకుందామా? అసలు రేడియో అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి తీగలు లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను రేడియో ప్రసారం, అదే రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో, ఏఐఆర్, ఇది భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. వివిధ భారతి ఆకాశవాణి యొక్క విశిష్ట సేవగా వివిధ భారతిని చెప్పుకోవచ్చు. వివిధ భారతిని 1957 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. దక్కన్ రేడియో 1932వ సంవత్సరంలో హైదరాబాద్ నిజాం పరిపాలనలో ప్రారంభమైంది. ఉర్దూ సామ్రాజ్య నేతృత్వంలో ఈ రేడియో ప్రసారాలు ఉండేవి. ఇక హ్యామ్ రేడియో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంటే అప్పట్లో ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు కదా, సమాచారాన్ని ఈ హ్యామ్ రేడియో ద్వారా పంపేవారు. అయితే ఆకాశవాణి 1930లలో ప్రారంభమై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కేంద్రాల ద్వారా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా ఎఫ్ఎం రేడియోలు తెలుగు రాష్ట్రాల్లో నుండి ప్రాచుర్యం పొందగా ఇప్పుడు ఆన్లైన్ రేడియోలు, అదే

0: అంతర్జాల రేడియో సేవలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఇక పెద్దలు కొందరు అనుభవజ్ఞులు వాచ ఏంటంటే, మొదటిసారిగా సిలోన్ గా పిలువబడే సింహళంలో ప్రసారాలు మొదలయ్యాయి. ప్రాంతాలు, భాషలు, మాండలికాలు, యాసలు, ఎన్ని రకాల వ్యత్యాసాలు, విభేదాలు ఉన్నా బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో అన్నిటినీ, అందరినీ కలుపుకుంటూ నదులన్నింటినీ కలుపుకున్న సముద్రం ఉన్నంత గంభీరంగా ఆకాశవాణి ఏకత్రాటిపై నడుపుతూ శ్రోతల్ని అలరించింది. ఇక ముందు కూడా అలరిస్తూనే ఉంటుంది.
1: దీని వెనుక ఎంతో మంది కృషి, పట్టుదల, ఆసక్తి, గట్టి ప్రయత్నం ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. సంగీత కళాకారులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఇంకా వారి శిష్య బృందాన్ని ఈ సందర్భంగా తలుచుకోవడం ముదావహం. ఇక శ్రీలంక నుండి వచ్చిరాని తెలుగు భాషను అక్కడి మాండలిక యాసలతో మిళితం చేసిన ఘనత మీనాక్షి పొంగుదొరై ఇంకా వారి బృందానికి దక్కుతుందనే చెప్పాలి. ప్రారంభంలో 1 కిలోవాట్తో చాలా తక్కువ పరిధి వరకే ప్రసారాలను ప్రారంభించి చాలా కాలం చేసిన కృషితో ఈరోజు మనం ఎక్కడున్నా, ఎప్పుడైనా ఏది కావాలంటే అది వినే సామర్థ్యాన్ని తెచ్చుకోగలిగాం. కాలగమనంలో కాలమే గణన, దేనికైనా గుర్తింపు తేదీలు, నెలలు, సంవత్సరాలు. ఈ పరిభాషలో ఆకాశవాణిని గుర్తు చేసుకుందామా?
0: స్థానికంగా మొదటి స్థానాన్ని ఇస్తే ఆ పరిచయం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా కృష్ణానది ఒడ్డున బెజవాడ గుండె చప్పుడే 1948 డిసెంబర్ 1వ తేదీన పుట్టింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ అంటే ఓ అద్భుతం. ఇంటి వసారాల్లో, పొలం గట్ల మీద, పచారీ కొట్ల దగ్గర ఇలా అందరూ ఒక చోట చేరి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అనే గొంతు కోసం ఎదురు చూసేవారు. ఒక్క వార్తలే కాదు, కర్ణాటక సంగీతం, నాటకాలు, యువత కోసం యువవాణి కార్యక్రమాలు, రైతుల కోసం వ్యవసాయ కార్యక్రమాలు, ఇక వివిధ భారతి ద్వారా కోస్తా జిల్లాల సంస్కృతికి, సాహిత్యానికి, వ్యవసాయానికి కూడా దిక్సూచిగా నిలిచింది. డాక్టర్ బాలమురళీకృష్ణ లాంటి దిగ్గజాలు 6 ఏళ్ల వయసులోనే విజయవాడ మైక్ ముందు పాడడం జరిగింది. ఇంకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యువవాణి వేదిక నుంచే సినీ లోకానికి ఎదిగారు. విజయవాడ కేంద్రం మొదలైన 6 ఏళ్ల మురళీకృష్ణ గొంతు విని రేడియో పెట్ట మురిసిపోయింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1964 విజయవాడ యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు పాడి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఆ గొంతు విన్న సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్పీ బాలు అందరికీ సుపరిచితులైపోయారు.

0: రైతు రాజ్యం పేరిట 1960 నుండే విజయవాడ కేంద్రం పల్లెసీమ లాంటి కార్యక్రమాలను మొదలు పెట్టింది. వరి నారు ఎప్పుడు నాటాలో, మిర్చి తోటకు ఏ మందు కొట్టాలో, కృష్ణా డెల్టాకు నీళ్లెప్పుడు వస్తాయో చదువురాని రైతుకు రేడియోనే బడి అయ్యింది. విజయవాడ పొలాల్లో హరిత విప్లవం పండింది.
1: 1977 ఈ సంవత్సరాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరనేది పచ్చి నిజం. ఒక రేడియో కొన్ని వేల ప్రాణాలను కాపాడిన అరుదైన ఘటన. 1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన ముంచెత్తింది. ఫోన్ లేదు, కరెంట్ లేదు. ఒక్క విజయవాడ ఆకాశవాణి మాత్రమే బ్యాటరీ సెట్తో పనిచేసింది. సముద్రం ముందుకు పొరులుతోంది, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళండి అంటూ 24 గంటలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆ స్వరం వినే వేల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. సముద్రం ఊరిని మింగేస్తుంటే ఒక్క గొంతు ఊరిని కాపాడింది. ఆ గొంతు పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. విజయవాడ నుంచి దక్షిణం వైపు తిరిగితే గుంటూరు స్వరం పూర్తిగా మన పల్నాడుది. 1994 స్థానికంగా పుట్టింది ఇక్కడి ఆకాశవాణి కేంద్రం. ఆకాశవాణి 101.8 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు మొదలుపెట్టింది. విజయవాడ కేంద్రం కోస్తా ప్రాంతం అంతా కవర్ చేస్తున్నా గుంటూరు పల్నాడు యాసతో పల్నాటి వీరచరిత్ర మొదలుకొని మిర్చి ఆడలో లెక్కలు, ఇంకా సాయంత్రం కవితలు వినపడింది ఇక్కడి నుండే. రైతు నుండి రెసిడెంట్ వరకు వివిధ భారతి రిలే హిందీ పాటలు

0: పుస్తకంతో పాటు పల్నాటి జానపదాలు, ఒగ్గు కథలు, పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు కథలు రేడియో నాటకాలుగా వినిపించింది. విపత్తులో నేస్తంగా అండగా నిలిచింది. 2005-2010 హుద్హుద్ తిత్లీ తుఫాన్ల సమయంలో కూడా గుంటూరు ఎఫ్ఎం జనరేటర్ మీద 24 గంటలు పనిచేసింది. తుఫాను హెచ్చరికలు, పునరావాస కేంద్రాల వివరాలు, ఆహార నీటి సరఫరాలు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించింది. 76 ఏళ్లుగా తుఫాను వచ్చినా, కరెంటు పోయినా, నెట్వర్క్ లేకపోయినా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు తోడుగా నీడగా నిలిచిన గొంతు మన ఆకాశవాణిది.
1: ఇక ప్రధాన నగరాల్లో ఒకటైన కలకత్తాకు వెళ్దామా? 1923 భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదలు పెట్టిన మొట్టమొదటి క్లబ్లలో కలకత్తా రేడియో క్లబ్ ఒకటి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కలకత్తా స్టేషన్ గా 1927 ఆగస్టు 26 అధికారికంగా ప్రారంభమైంది. 1936 AIR గా పేరు మారిన తర్వాత దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఆకాశవాణి కోల్కతా 6 ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా మారింది. భారతదేశంలో రేడియో ప్రసారాలకు ఊపిరి పోసిన తొలి గొంతుల్లో కలకత్తా రేడియో క్లబ్ ఒకటి. 1923 నవంబర్లో హౌరా బ్రిడ్జ్ నీడలో హుగ్లీ నది గలగల మధ్య మొదలైన ఆ స్వరం ఆకాశవాణి కోల్కతాగా ఈ రోజుకి 90 ఏళ్ల చరిత్ర మోస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, బెంగాలీ శాస్త్రీయ సంగీతం, స్వాతంత్ర్య ఉద్యమ సందేశాలు ఇలా ఎన్నింటికో వేదిక అయ్యింది. 1947 దేశ విభజన సమయంలో మౌంట్ బాటన్, నెహ్రూ, జిన్నా ప్రసంగాలు ఇక్కడి నుంచి దేశమంతా వినిపించాయి. పంకజ్ మల్లిక్, హేమంత్ కుమార్, సుచిత్రామిత్ర లాంటి దిగ్గజాలు కోల్కతా ఆకాశవాణి మైక్ ముందు పాడి బెంగాల్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత రేడియో చరిత్రకు తొలి పేజీ కలకత్తా ఆకాశవాణి.
0: ఇప్పుడు రాజధాని స్వరం ఢిల్లీ ఆకాశవాణికి వెళ్దామా? భారతదేశపు గుండెకాయగా చెప్పుకునే ఢిల్లీ నుండి 1936 జనవరి 1 మొదలైంది ఆకాశవాణి ఢిల్లీ స్వరం. ఇది కేవలం రేడియో స్టేషన్ మాత్రమే కాదు, స్వాతంత్ర భారతదేశపు చరిత్రకు సాక్షి. 1947 నవంబర్ 12 గాంధీజీ పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు సందేశం ఇచ్చింది ఇక్కడే. 1975 ఎమర్జెన్సీ ప్రకటన, మొదటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా దేశాన్ని కదిలించిన ప్రతి క్షణం ఢిల్లీ ఆకాశవాణి ద్వారానే ప్రజలకు చేరింది. మెల్విల్ డి మెల్లో, జస్దేవ్ సింగ్, అమీన్ సయానీ లాంటి లెజెండరీ అనౌన్సర్లు, లతా, రఫీ, కిషోర్ పాటలు, సంసద్ వార్తలు అన్నిటికీ కేంద్ర బిందువు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం. భారతదేశ ప్రజాస్వామ్యపు స్వరంగా ఇంకో పేరు తెచ్చుకుంది. 1947 స్వేచ్ఛా భారతం అని ప్రకటించిన గొంతు ఇవాళ మన్ కీ బాత్ చెప్తోంది. అదే ఆకాశవాణి ఢిల్లీ. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. 2014 అక్టోబర్ 3 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆకాశవాణి నెలవారీ రేడియో కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు AIR నెట్వర్క్ అంతా ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం ఎందుకింత ప్రత్యేకతను సంపాదించుకుందో మాట్లాడుకుందాం. ఇందులో సామాన్య ప్రజల కథలు, విజయాలు, వారి నుండి పొందగలిగే స్ఫూర్తిని ప్రధాని స్వయంగా నేరుగా ప్రజలతో పంచుకుంటారు. ఇంకా ఇందులో ఉపాధ్యాయులు, రైతులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, స్టార్టప్స్ నడిపేవారు ఇలా దేశం నలుమూలల నుంచి సామాన్యుల అసాధారణ కథలు వినిపిస్తారు. ముఖ్యమైన విషయం చెప్పిన మన్ కీ బాత్ ఏ సంభాషణో ఉపన్యాసంగానో ఉండకూడదని నేను చెప్తున్నా కాదు, మీ నుండి నేర్చుకుంటున్నా అనే ఇతివృత్తంతో ప్రారంభించారు. ఇందులో మై గవర్నమెంట్ నమో యాప్ల ద్వారా సూచనలు, కథలు కూడా పంపించే అవకాశాన్ని కల్పించారు. ట్రాన్సిస్టర్ వార్తలు విన్న తరం నుండి మొబైల్లో మన్ కీ బాత్ వినే తరం వరకు రేడియో అంతరించిపోలేదు, కేవలం తన రూపాన్ని మార్చుకుంది అంతే.
1: మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? భారత రేడియోకి తొలి ఊపిరిగా చెప్పుకుని ముంబై ఆకాశవాణికి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా 1927 జూలై 23 ప్రారంభమైంది. 1923 మొదలై 1927 అధికారిక స్టేషన్ గా మారింది. వివిధ భారతికి పుట్టినిల్లు ఇదే.

0: బినాకా గీత్మాలతో దేశం మొత్తం ఒగిపోయింది. ఇక్కడి నుంచే లతా మంగేష్కర్, ఆశా భోస్లే, రఫీ పాటలు మొదటిసారి రికార్డ్ అయ్యింది ముంబై ఏఐఆర్ లోనే. హిందీ సినిమా పాటకి ప్రాణం పోసింది బాంబే ఆకాశవాణి.
1: దక్షిణాది సాంస్కృతిక దీపం ఆకాశవాణి చెన్నై కేంద్రం. మద్రాస్ రేడియో ప్రెసిడెన్సీ రేడియో క్లబ్గా 1938 సంవత్సరం జూన్ 16వ తేదీ నుండి తెలుగులో ప్రసారాలను ప్రారంభించారు. తెలుగు తమిళ సంస్కృతులకు ఒకేసారి పెద్దపీట వేసింది మద్రాస్ ఆకాశవాణి. మద్రాస్ రేడియోగా 1925 సంవత్సరంలో మొదలై దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి, నాటకాలకు, సాహిత్యానికి వేదిక అయింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎల్ వసంతకుమారి గారు తొలి కచేరీలు ఇక్కడే చేశారు. 1938 సంవత్సరం నుండి తెలుగు వార్తలు, తెలుగు నాటకాలు కూడా 1938 సంవత్సరం నుండే మొదలయ్యాయి.
0: మన టైం మిషన్ లక్నో కేంద్రానికి తీసుకెళ్లబోతుంది. రండి తెలుసుకుందాం లక్నో ఆకాశవాణి విశేషాలు. తొలి 6 ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటి లక్నో ఆకాశవాణి. నవాబుల గడ్డ లక్నోలో 1938 మొదలైన ఆకాశవాణి ఉర్దూ షాయిరీకి, హిందుస్థానీ సంగీతానికి, రామచరిత్ మానస్ పారాయణకు పెట్టింది పేరు. బేగం అక్తర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి లాంటి దిగ్గజాలు ఇక్కడి మైక్ ముందు పాడారు. ఫౌజీబాయి యొంకేలియే కార్యక్రమంతో సైనికుల గుండెల్లో నిలిచింది. గంగా జమున సంస్కృతిని గాలి తరంగాల్లో నింపిన స్వరం లక్నో ఆకాశవాణి.
1: ఇక మన ప్రయాణం కావేరి తీరపు కళాకేంద్రం వైపుగా. ఆకాశవాణి తిరుచి కేంద్రాన్ని చుట్టే సొద్దాం పదండి. మద్రాసు తర్వాత దక్షిణాదిలో రెండో కేంద్రంగా 1939 సంవత్సరంలో మొదలైంది తిరుచి ఆకాశవాణి. కావేరి డెల్టా రైతులకు, త్యాగరాజ ఆరాధనోత్సవాలకు, తమిళ సాహిత్యానికి ప్రాణం పోసింది తిరుచి ఆకాశవాణి. 1944 సంవత్సరం నుండి తిరువయ్యార్ త్యాగరాజ స్వామి ఆరాధన ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఘనత తిరుచికే దక్కింది. 10 జిల్లాలకు వెలుగునిచ్చిన కళాకేంద్రం ఈ తిరుచి ఆకాశవాణి కేంద్రం.
0: భాషలు వేరైనా భావం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా దేశం ఒక్కటే, ఈ ఒక్కటి అన్న భావాన్ని 90 ఏళ్లుగా ఊపిరిలా ఊదింది ఆకాశవాణి. స్కూలు లేని పల్లె సర్కారులా వచ్చి నల్లబల్ల లేకుండానే నాగరికత నేర్పించింది ఆకాశవాణి. రైతు చెమట చుక్కకి విలువ చెప్తూ యుద్ధం వచ్చినా, తుఫాను వచ్చినా, నెట్లు నెట్వర్క్లు పోయినా ఆగకుండా, మూగపోకుండా కోటి గుండెలకు కొండంత ధైర్యం ఇచ్చిన గొంతు ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణంలో లెక్కలేనన్ని కథలు, కోట్ల కొద్దీ కన్నీళ్లు, చెరగని చిరునవ్వులు అన్నిటికీ సాక్ష్యంగా నిలిచింది ఆకాశవాణి స్వరం. టెక్నాలజీ మారుతుంది, తరాలు మారిపోతున్నాయి, కానీ భారతమాత పిలుపు వినిపించే గొంతు మారదు.
1: ఇది మనందరి ఆకాశవాణి 90 వసంతాల అద్భుతమైన అరుదైన కథ. ఈ కథలో ఎన్నో వేల గళాలకు మైకులిచ్చింది, వేదికలేని వారికి రంగస్థలమైంది, లెక్కలేనంత అశేష జనవాహిని అలరించింది, 100 వసంతాలను ఇంతే అందంగా చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
0: ముగింపు నచ్చట్లేదు, కాదు కాదు ముగించేయడం నచ్చట్లేదు. అలుపెరగని ఆకాశవాణితో అనుబంధం అలానే ఉంటుంది. మరి కొనసాగింపు కావాలా?
1: కొనసాగింపో కొసమెరపో, అసంపూర్ణంగా తోస్తోంది కదా.
0: 90 ఏళ్ల ఆకాశవాణి కథలో చొరవ తీసుకుని మరి ఇంకొంచెం తొంగి చూస్తే
1: ఆకాశవాణి చాలా మంది కళాకారులకు మొదటి వేదిక అయింది. గుర్తు చేసుకుందాం వారందరి గురించి ఇంకోసారి.
0: ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో లలిత సంగీత గాయకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టారు. 1940 సంవత్సరంలో రేడియోలో పాడిన పాటలతోనే ఆయన గొంతు ఇంటింటా చేరింది. సినిమాల్లోకి రాకముందే ఘంటసాల మనందరి రేడియో స్టార్ అయిపోయారు. తెలుగు సినిమా గాయకుల్లో గాన గంధర్వుడిగా పేరు తెచ్చుకున్నారు.
1: ఆకాశవాణి మద్రాసులో చిన్నారుల కార్యక్రమంలో పాడడంతో మొదలైంది ఆవిడ కెరీర్. 1950 సంవత్సరంలో పెండ్యాల నాగేశ్వరరావు గారు రేడియోలో పి సుశీల గారి పాట విని తెలుగు సినిమాలో గాయనిగా అవకాశం ఇచ్చారు. 40 వేలకు పైగా పాటలు, 5 జాతీయ అవార్డులు ఆవిడను వరించాయి.

0: ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆకాశవాణి లలిత సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. రేడియో అనౌన్సర్ కావాలని కలలు కన్నారట. కానీ ఎస్పీ కోదండపాణి ఆయన పాట రేడియోలో విని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఈ లెజెండరీ 16 భాషల్లో 40,000 పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు.
1: ఇక పివి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుందాం. పివి శ్రీనివాస్ గారు ఆకాశవాణి కళాకారుడిగా చాలా ఏళ్లు పనిచేశారు. తెలుగు, తమిళ

0: మరి ఇంకొకరు ఎంఎస్ రామారావు గారు. తెలుగు వారి ఆధ్యాత్మిక జీవితంలో భాగాన్నే తీసేసుకున్నారు. ఎంఎస్ రామారావు సుందరకాండ హరికథను మొట్టమొదట ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేశారు. రేడియోలో వచ్చిన సుందరకాండ రికార్డులు కోట్లాది అమ్ముడుపోయాయి. అప్పట్లో ప్రతి తెలుగు ఇంట్లో వినిపించిన గొంతు ఎంఎస్ రామారావు గారిదే.
1: కొసరాజు రాఘవయ్య చౌదరి, అందరికీ కొసరాజుగా పరిచయం కదా. ఆకాశవాణిలో గీత రచయితగా చాలా పాటలు రాశారు కొసరాజు గారు. జానపద బాణిలో రేడియో కోసం రాసిన పాటలే ఆయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాయి. జనతా గ్యారేజ్ బిరుదుతో పాటు 3000కు పైచిలుకు పాటలు రాశారిన.
0: ఇంకొకరు కొంగర జగ్గయ్య. సినిమా నాకు పేరు తెచ్చింది కానీ రేడియో నాకు గొంతు ఇచ్చింది అనేవారు కొంగర జగ్గయ్య. ఆయన గొంతు వింటే చాలు ఆకాశవాణి వార్తలేమో అనిపిస్తుంది ఇప్పటికీ. ఆకాశవాణి ఫుల్ టైం తెలుగు న్యూస్ రీడర్ గా చేసిన మొదటి సినీ నటుడు జగ్గయ్య. మద్రాస్ కేంద్రంలో న్యూస్ రీడర్ ఇంకా అనౌన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. 1950వ సంవత్సరంలో ఆయన గంభీరమైన గొంతు రేడియో ద్వారా ప్రతి తెలుగింట్లో వినిపించేది. తెలుగు, ఆంగ్లం ఈ 2 భాషల్లో వార్తలు చదివేవారు. సినిమాల్లోకి రాకముందు రేడియో నాటకాల్లో హీరోగా 100 కొద్దీ నాటకాలు వేశారు. కన్యాశుల్కం, గుణసుందరి కథ లాంటి రేడియో నాటకాలు అత్యధిక ప్రాచుర్యం పొందాయి. శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి నటులకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు ఆయన. ఆయన డబ్బింగ్ కు కళా ప్రపూర్ణ బిరుదు కూడా వచ్చింది.
1: వేదాంతం రాఘవయ్య గారు విజయవాడ కేంద్రంలో నాట్య విభాగంలో ప్రొడ్యూసర్ గా చేశారు రాఘవయ్య. రేడియో నాటకాలకు కొరియోగ్రఫీ కూడా చేసేవారు. ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి డైరెక్టర్ గా వెళ్లారు. 1953 సంవత్సరంలో దేవదాసును చిత్రీకరించారు ఈయన.
0: ఇంకొకరు పాలుబాయి భానుమతి. 1940వ సంవత్సరంలో విజయవాడ ఆకాశవాణిలో గాయనిగా, నటిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. రేడియో నాటకాల్లో నటిస్తున్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి.
1: బాలంత్రపు రజనీకాంతరావు, ఈ పేరు తెలియని వాళ్ళు కూడా ఎక్కువ ఉండరేమో. విజయవాడ ఆకాశవాణి మొదటి సంగీత దర్శకుడుగా 30 ఏళ్లు పనిచేశారిన. భక్తి రంజని, లలిత సంగీతం లాంటి కార్యక్రమాల రూపకర్త. ఘంటసాల, సుశీల, లీల ఇంకా ఎంతో మందికి మొదటి అవకాశం ఇచ్చింది ఈయనే.
0: మల్లాది రామకృష్ణ శాస్త్రి విజయవాడ కేంద్రంలో నాటక విభాగానికి చీఫ్ ప్రొడ్యూసర్ గా కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి గొప్ప రేడియో నాటకాలు రూపొందించారు. జగ్గయ్య, సావిత్రి లాంటి వాళ్లు ఆయన నాటకాల్లో నటించారు.
1: తెలుగు ప్రజలకు కథ చెప్పడం నేర్పించారు ఆయన. లేకుండా విజయవాడ ఆకాశవాణి చరిత్ర అసంపూర్ణమే. మహాభారత కథను ఆధునికంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పేవారు. ఇది మహాభారతం కాదు, ఉషశ్రీ భారతం అనేలా. 1970ల నుండి ప్రతి ఆదివారం ఉదయం 7:30 వచ్చే కంచు కంఠం, వ్యంగ్యం, కథ చెప్పే విధానాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాండవుల కథ చెప్తూనే నేటి రాజకీయాలను, సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శించేవారు. సెన్సార్ను కూడా తట్టుకునే తెలివైన పదజాలం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
0: 1950ల నుండి 80ల మధ్య కాలంలో వివిధ భారతి, ఆకాశవాణి లేకుండా తెలుగు సినిమా పాటలు హిట్ అయ్యేవి కావు. బినాక, గీత్మాలలో వచ్చే తెలుగు పాటలు నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యత పొందేవి. 1950ల నుండి 90ల మధ్య తెలుగు సినిమాకు ప్లేబ్యాక్ సింగర్స్, రచయితలు, నటులు ఎక్కువ మంది విజయవాడ రేడియో స్టేషన్ నుంచే వచ్చారు. అందుకే దీన్ని సినీ సరస్వతి నిలయం అని పిలుస్తారు. రేడియో లెజెండ్స్ అందరికీ ఓ పెద్ద సెల్యూట్ చేద్దామా.

గొంతు తెలుగు జాతి మనసులో దేవుడైపోయింది. ఒక యుగం మొత్తం పేపర్ లేదు, టీవీ లేదు, నెట్ లేదు, కానీ ప్రతి ఇంట్లో ప్రపంచం మాత్రం ఉండేది, అదే రేడియో.

0: వాళ్ల గొంతులు ఆగిపోయినా రేడియో తరంగాల్లో అవి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
1: రేడియో ఒక బిల్డింగ్ కాదు, ఒక గుడి. మైక్ విగ్రహం అయితే రికార్డింగ్ రూమ్ గర్భగుడి. 1948 డిసెంబర్ 1 నుండి ఈ గుడిలో పుట్టిన ప్రతి

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా మా కార్యక్రమాలు కొనసాగుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు వినండి టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? కార్యక్రమంలో ఇప్పుడు మానవుడు దానవుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు?

ఇవాళ ఈ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్ నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వలి ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్షి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్.

వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా బుచ్చిరెడ్డి పాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నుంచి అని పంపించారండి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగింది భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం, నేషనల్ డాక్టర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ కాళ్ల శ్రీనివాసరావు గారు, కోదాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భానుప్రకాష్ గారు, వావిళ్ల నుంచి. వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నవీన్, రజిత, దివిజ, కాల్వా, ఆదిలాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ లత గారు, ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ శంకరాచారి గారు, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వై వెంకటరెడ్డి గారు, లక్కవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సీను వావెళ్ల, నెల్లూరు జిల్లా నుంచి. భానుప్రకాష్ గారు, వావిళ్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగాను. జూలై 1వ తేదీన. భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, బీసీ రాయ్ గారు 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1నే మరణించారు. ఆయన వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా 1991 నుండి జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది? కార్యక్రమంలో ఇప్పుడు మూగ మనసులు, ఈ చిత్రానికి పి సుశీల పడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్. ప్రశ్న మరొకసారి, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది?

కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాను. మానస సమృత చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి

కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి గీతికాసిరి గహానా స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మీరు పంపించింది కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం లక్ష్మీ నరసమ్మ సాయిరాం తనూజ పావని చిరంజీవి శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా సునీతారాజ్ భానురాజ్ అమ్మి. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనీష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. గురుగుంట్ల ముంత పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపినాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయోన్సి సీయోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ చిలుకా నారాయణ అనసూయ యమున జాంకంపేట్ నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిణ్యపాలెం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మీరు పంపించింది ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ శంకర్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ భానుప్రకాష్ గారు వావిళ్ల నుంచి. సీను గారు వావిళ్ల నుంచి నెల్లూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వైష్ణవి గారు వావిళ్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు గారు పార్వతి వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ వలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ ఖార్ఖానా సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుళ్ళ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్.

నాగేంద్రప్ప ఉదయ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రాంగాన్స్ రండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారా, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగానండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎస్ఎంఎస్ సర్దార్బాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగాను. మాణిక్యాలరావు గారు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏ కృష్ణయ్య గారు ఇనమడుగు నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మాండ్ అనే జానపద సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగాను. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ సాంప్రదాయ జానపద సంగీత శైలి మాండ్. ఇది శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాల అద్భుతమైన కలయిక. దీనిని ప్రధానంగా పండుగలు, ఉత్సవాలు, రాచరికపు సభలలో పాడుతుంటారు. రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్ ప్రాంతంలో ఈ సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. మాండ్ సంగీతానికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు లేవు. శాస్త్రీయ సంగీతంలో ఉండే రాగాల ఛాయలు ఉన్నప్పటికీ దీనిని జానపద పద్ధతిలో స్వేచ్ఛగా భావోద్వేగంతో ఆలపిస్తారు. దీనిని సాధారణంగా తంబుర లేదా హార్మోనియం సహాయంతో పాడుతారు. అల్లా జులాయి బాయి ఈ సంగీత శైలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈమె ఆలపించిన కేసరియా బాలం అనే పాట ప్రపంచవ్యాప్తంగా మాన్ సంగీతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈనాటి యువలయ కార్యక్రమానికి సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈనాటి యువలయ కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం, మంచి మనసులు. ఈ చిత్రానికి ఘంటసాల జమునారాణి బృందం పాడిన పాట. గీతరచన కొసరాజు, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ధత్తే కి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవానీ. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తే కి షాన్.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: శుభాశీష్. బైటో హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
3: భారత దేశ్ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
2: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత దేశ్ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
3: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
2: దేశ్ కి భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
3: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
2: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో శాన్ హోతా హై.
3: టీకీ కహా తుమ్నే ఆజ్ హమ్ ధర్తీ కి శాన్ నామక కవితా పాఠ కే బారే మే జానేంగే.
2: జీ హా.
3: ధర్తీ కి శాన్ తూ భారత్ కి సంతాన్, తేరే ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే. మనుష్య తూ బడా మహాన్ హై, భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై. తూ జో చాహే పర్వత్ పహాడో కో ఫోడ్ దే, తూ జో చాహే నదియో కే ము

0: ರಂಗಸ್ಥಳಿ. ఈనాటి కార్యక్రమంలో గరుడాద్రి నాటకం నుంచి నరసింహస్వామి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సూర్యనారాయణ.
1: మంత్రి, నేను వేట మార్గం వెళ్ళి మృగమును సంహరించి రావాలను. అదిగో అటు చూడము.

మంత్రి, నా భార్య ఆదిలక్ష్మి దేవిని అతి త్వరితముగా పిలవడంపు. ఇక నేను క్షణం ఆగుటకు టైం లేదు. దేవి, నేను వేట మార్గము వెళ్ళి మృగమును సంవరించి రావాలను. నాకిక సెలవు సంగము దేవి. వేట మార్గము నేను వెళ్ళదీరా.

దేవి అలిగి కూర్చున్నావేమిటి కథ? దేవి, నిన్ను ఎన్నడైనా ఎప్పుడైనా ఒక మాట అని ఉంటినా చెప్పుము. అలుగుట పనులే మేలా చిమి ఎందో వత్తు వేగా సర్వలెందుకే సాగదోల.

దేవి, నీవు భక్తురాలు అనుకున్నావు, పనితీరులేనంతో నిన్ను పతివతననుకో అంటే కడక యుద్ధము నాతో చేసడి.

0: 지금가 보이 옷도 짠다.
1: మీరింతవరకు గరుడాద్రి నాటకం నుంచి నరసింహస్వామి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సూర్యనారాయణ. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో.

చిత్ర గీతాలు కార్యక్రమంలో వినబోతున్న గీతం ధనుంజయ్ సింహాలిప్సిక పాడిన భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం. చిత్రం హైపర్.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ. ఈ చిత్రం నుంచి అభిజిత్ సాధనా సర్గం పాడిన వేటూరి సాహిత్యం.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిర్వహించిన కాంపిటీషన్స్లో విన్ అయిన వెంకట రవళి గారితో పరిచయం.
1: ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఎలక్యూషన్లో 3rd ప్రైజ్, అలాగే ఎస్ఆర్ రేటింగ్ కాంపిటీషన్లో 1st ప్రైజ్ గెలుచుకున్న ఏ వెంకట రవళి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి వారి అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం. రవళి గారు, వెల్కమ్ అండి.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఎలా అనిపించింది మీకు 90 వసంతాల వేడుకలో పాల్గొవడం, ఆకాశవాణి నిర్వహించిన వాటిలో, అది కూడా ప్రైజ్ గెలుచుకోవడం?
2: ఆకాశవాణి అనేది మాకు ఎన్నో మెమరీస్ ఇచ్చిందండి. చిన్నప్పటి నుంచి రేడియోలో క్రికెట్ కమెంటరీ వినడం దగ్గర నుంచి మా ఫేవరెట్ పాటలు వినడం వరకు మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అలాంటి ఆకాశవాణిలో ఇలా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందులో ప్రైజ్ రావడం ఇంకా హ్యాపీగా ఉంది. అందులో సంగీత కళాశాల నుంచి ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉందండి.
1: మీరు సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటున్నారు కదా రవళి గారు?
2: అవునండి.
1: ఏ సంవత్సరం నేర్చుకుంటున్నారు? అలాగే వోకల్ నేర్చుకుంటున్నారా, లేకపోతే వీణ కానీ డాన్స్ కానీ?
2: వోకల్ నేర్చుకుంటున్నానండి. 2వ సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, తర్వాత నుంచి 3వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నానండి.
1: వెరీ గుడ్. మరి ప్రైజ్ కాదు, మీరు ప్రైజ్లే గెలుచుకున్నారు, ఎలా అనిపించింది మీ ఫీలింగ్?
2: యాక్చువల్గా చదువు అయిపోయి ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయిందండి. ఇలాంటి కాంపిటీషన్స్లో పాల్గొనడం ఇదంతా చాలా దూరం అయిపోయాం, చాలా మిస్ అయ్యాను. బట్ మళ్ళీ త్రూ ఆకాశవాణి ఇలాంటి ఛాన్స్ దొరికింది, మళ్ళీ పార్టిసిపేట్ చేయడం, ప్రైజ్ రావడం నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. నేను మళ్ళీ నా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయానండి.
1: చాలా హ్యాపీగా అనిపించింది,
2: చాలా హ్యాపీగా అనిపించింది.
1: మరి ఈరోజు ఇలా 1 డే ఆర్జేగా ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు, ఈ ఫీలింగ్ ఎలా?
2: ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇలాంటి ఛాన్స్ ఇస్తారని అసలు అనుకోలేదు. అసలు మేము రేడియో స్టేషన్ని బయట నుండి చూడటమే తప్ప లోపల నుండి చూడటం కూడా ఇదే మొదటిసారి. ఇలా ఉంటుంది రికార్డింగ్ రూము, ఇలా జరుగుతుంది. యాక్చువల్గా మిమ్మల్ని చూడటం, ఈ వాయిస్ ఎప్పుడు వింటాము, ఆ వాయిస్ వెనకాల ఉన్న ఫేసెస్ని చూడటం ఇంకా ఎగ్జైటింగ్గా ఉందండి. గమ్మత్తుగా అనిపిస్తుంది నిజంగా.
1: మీ గమ్మత్తు మీ మాటల్లో కూడా తెలుస్తుంది. మరి మ్యూజిక్ కాలేజ్లో 2nd ఇయర్ నేర్చుకుంటున్నారు కదా మీరు, ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు?
2: వర్ణాలు నేర్చుకుంటున్నాం అండి. బేసిక్స్ అయిపోయాయి 1st ఇయర్లో, ఇప్పుడు వర్ణాలు నేర్చుకుంటున్నాము.
1: మీరు నేర్చుకునే వాటిల్లో నుంచి చిన్నది

0: దాని రవళి గారు, సంగీతానికి సాహిత్యానికి రెండిటికీ అనుబంధం ఉంది. మరి సంగీతం కాస్త మా కోసం పాడి వినిపించారు, అలాగే సాహిత్యంలో కూడా ఏమైనా పరిచయం ఉందా మీకు?
1: ఉందండి, సాహిత్యంతో కూడా పరిచయం ఉంది. సాహిత్యాన్ని అనలైజ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ పాట మీనింగ్ ఏంటి, ఈ మాట వాడడం వెనక అర్థం ఏమిటి అని తెలుసుకోవడమే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి. జనరల్గా మనం సినిమా పాటలు అవ్వచ్చు, దేవుడి పాటలు అవ్వచ్చు, ఎందుకు దీని వెనకాల అర్థం ఏమిటి అని నేను ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకు ఈ మాట ఇక్కడ వాడారు అనేది కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందండి. ఇప్పుడిప్పుడే నేను భాష నేర్చుకుంటున్నాను, అలాగా ఈ మాట వెనక అర్థం ఏమిటి అని తెలుగుని ఇంకా నేర్చుకుంటున్నాను.
0: మీరు సంగీతం నేర్చుకోవడం వెనుక ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు?
1: మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నా పేరు చూసారంటే నా పేరు రవళి, రవళికి అర్థమే మ్యూజిక్ అండి. సో మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఈ లలిత కళలో ఏదో ఒకటి నేర్చుకోవాలి నా పిల్లలు అనేది ఆయనకు ఆశగా ఉండేది. సో ఆయన ఉన్నప్పుడు మాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ భరతనాట్యం నేర్పించారు. తర్వాత ఏమైందంటే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏజ్లో నేను భరతనాట్యం నేర్చుకోవడం నాకు కష్టం కాబట్టి నేను మ్యూజిక్కి ట్రై చేశానండి. అది మా నాన్నగారికి ఇష్టం కాబట్టి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను మ్యూజిక్ని.
0: అంటే మీ నాన్నగారి కోరిక
1: నెరవేర్చడం
0: కోసం
1: కోసం
0: మీరు ఈ సంగీత రంగంలోకి ప్రవేశించారు?
1: అంతేనండి.
0: అంటే సంగీతం, డాన్స్, అలాగే లిటరేచర్తో కూడా పరిచయం ఉంది అని చెప్పేసి అన్నారు. ఏవో బుక్స్ రాసానని చెప్పారు ఇందాక.
1: అవునండి, చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయడం తక్కువ అండి. సో ఏదైనా నేను

0: రాసుకునేదాన్ని. అంటే ఇది ఒకళ్ళకి చెప్పాలి, ఒక విషయం ఒకళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా మాటలు నోట్లో నుంచి ఎక్కువ వచ్చేవి కాదు. సో పుస్తకం మొదలు పెట్టానంటే నాకు ఆగదు పెన్ను, రాస్తూనే ఉంటాను. అలా రాసుకుంటూ రాసుకుంటూ అవే కథలుగా మారాయండి. నా నేను చిన్నప్పటి నుంచి రాసుకున్న నా డైరీలే నాకు కథలుగా మారాయి. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్, నా దగ్గర ఆ స్కిల్ ఉందని నేను ఐడెంటిఫై చేసుకుని ఆ ఇంట్రెస్ట్తో వెర్బాటిక్యూ అనే ఒక బుక్ పబ్లిష్ చేశానండి
1: ఇంగ్లీష్లో.
0: ఇంగ్లీష్లో. దానిలో నేను చెప్పింది ఏంటంటే, బయటకి మాట్లాడలేని వాళ్ళు లో కాన్ఫిడెన్స్ ఉండకండి. తక్కువ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ వినడం అనేది అలవాటు ఉంటుంది. ఎక్కువ వినడం, దాన్ని అనలైజ్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తుందండి తక్కువ
1: దాన్ని
0: మాట్లాడే వాళ్ళకి.
1: రాతపూర్వకంగా ఎక్స్ప్రెస్
0: ఎక్స్ప్రెస్
1: చేస్తారు.
0: చేసి ఎవరైతే ఇలాగ తక్కువ మాట్లాడే వాళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకురావడం కోసం, తక్కువ మాట్లాడినంత మాత్రం మనం తక్కువ కాదు, జీవితంలో ఏదైనా అచీవ్ చేయడానికి మాటలు ఒకటే కాదు. ఎందుకంటే స్కూల్స్లో కాలేజెస్లో మీరు చూస్తున్నారంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్, మాట్లాడండి మాట్లాడండి. సో ఎవరైతే ఇలాగ తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ మాట్లాడాలి, ఖచ్చితంగా అక్కడ మాట్లాడితే చాలు మనం ఓ మాట్లాడేసి కమ్యూనికేషన్ ప్రదర్శించక్కర్లేదు, మనలో కూడా కాన్ఫిడెన్స్ని పెంచడానికి నేను ఆ బుక్ రాశానండి. అలాంటి ఇంట్రోవర్ట్స్ కోసం ఆ బుక్ రాశానండి వర్బాటిక్ అని.
1: అంటే ఎలా మాట్లాడాలి, ఎంత
0: ఎంత
1: మాట్లాడాలి,
0: ఎక్కడ
1: ఎక్కడి వరకు
0: మాట్లాడాలి
1: మాట్లాడాలి? మరి మీ హాబీస్ ఏంటి రవళి గారు?
0: హాబీస్ యాక్చువల్గా చిన్నప్పుడు వేరే ఉండేవండి హాబీస్, బట్ పెళ్ళైన తర్వాత నుంచి వండడమే నాకు హాబీ అయిపోయింది, కుకింగ్. అంతకుముందు నిజంగా పెళ్ళి కాకముందు 3 ఇయర్స్ అయింది నాకు పెళ్ళయి. ఈ 9 రకాల పప్పులు నాకు డిఫరెన్స్ ఏ తెలిసేది కాదు దేనికి ఏది వాడతారని. పెళ్ళైన తర్వాత నుంచి అవి తెలుసుకున్నాను, వండి పెట్టడంలో ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు నా హాబీ అంటే వండడమేనండి. సండే వస్తే ఏం వండుదామా అని ఎదురు చూస్తూ ఉంటాను, అలాగే తినేవాళ్ళు కూడా ఉన్నారు అంతే సపోర్ట్తో. సో అది నా హాబీగా మారింది, నేను ఇంత బాగా చేయగలనని తెలుసుకున్నాను 3 ఏళ్ళగా.
1: అంటే మీరు వివాహం అయిన తర్వాతే సంగీత రంగంలోకి, సంగీతం
0: అవునండి
1: నేర్చుకోవడానికి
0: అవునండి.
1: జాయిన్ అయ్యారు?
0: నిజాన్ని చెప్పాలంటే మా నాన్నగారు అప్పుడు తీసుకెళ్లారండి 6 ఏళ్ళు భరతనాట్యం క్లాసెస్కి. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ మా హస్బెండ్తో షేర్ చేసుకుంటే తానే అడ్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయించారు. అతని ప్రోత్సాహమే ఉందండి, ఎంకరేజ్మెంటే ఉంది చెప్పాలంటే. నేను క్లాస్ మానేసినా కూడా ఊరుకోరు, రేపు ఎగ్జామ్ ఉందంటే వాళ్ళు చదవట్లేదు ఏంటని అడుగుతారు, ఏం చదువుతున్నావు ఏంటని చూసి పంపిస్తూ ఉంటారు.
1: చాలా బాగుందండి.
0: నా జాబ్స్ అవ్వచ్చు, ఇప్పుడు నేను PhD కూడా స్టార్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ మంత్ నుంచి. నెక్స్ట్ స్టెప్ నా కెరియర్లో PhD చేయడం, PG అయిపోయి.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం. హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం బొక్కడు.

0: మీరు జాబ్ చేస్తున్నానని చెప్పారు కదా, మీరు ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నారు?
1: నేను ఒక ఎంఎన్సి కంపెనీలో హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నానండి. అంటే కంపెనీకి ఆల్రెడీ క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్కి రెవెన్యూ జనరేట్ చేస్తే, బిజినెస్ ఐడియాస్ ఇస్తే మన కంపెనీకి బిజినెస్ పెరుగుతుంది. సో వాళ్ళ క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటో అర్థం చేసుకుని వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటానండి నేను. అది కాకుండా ఒక ప్రముఖ కళాశాలలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ అనలిటిక్స్ బోధిస్తానండి పిల్లలకి, చెప్తాను.
0: అయితే మీకు క్షణం తీరుకుండదు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్నర్గా గెలిచి ఇన్ని రంగాల్లో మీరు మీ ప్రతిభని నిరూపించుకుంటున్నారు, నిజంగా చాలా గ్రేట్ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు.
0: అవును, అన్నిటికీ ముఖ్యంగా ఉండవలసింది
1: ఫ్యామిలీ సపోర్ట్ అండి.
0: అంటే జీవితం అంటేనే ఒక అందమైన జీవన విధానం, మనం ఎలా మలుచుకుంటున్నాము, ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. మరి మీరు ఒక బుక్ రాశానని చెప్పారు కదా,
1: ఎస్ అండి,
0: ఒక్క బుక్కే రాశారా లేకపోతే ఇంకేమన్నా కథలు?

0: అలాంటివి అలాంటివి ఏమన్నా
1: ఉన్నాయండి కథలు, అవన్నీ అవన్నీ పబ్లిష్ చేసేవి చెప్పేవి
0: అంటే మీ
1: కాదు,
0: మనసులో ఉన్న భావాల్ని పుస్తకంలో వర్డ్స్ రూపంగా మీరు
1: రాసుకుంటూ ఉంటాను.
0: రాసుకుంటూ ఉంటారు.
1: గమ్మత్తగా ఇలా జరిగితే బాగుండు. ఎలా అంటేనండి, నన్ను నేను ఎలా ఊహించుకుంటానంటే, నాకు ఏదో అవార్డు వచ్చింది, అలా ఒక హీరోయిక్ స్టోరీస్, విమెన్ ఓరియంటెడ్ స్టోరీస్, జరగనివి కల్పితాలు అలా రాసుకుంటూ ఉంటానండి. ఇలా జరిగితే బాగుండు, నేను
0: అంటే
1: అలా
0: మీరు
1: చేసి
0: నిజ జీవితంలో చేయలేనేమో
1: చేయలేను
0: అనుకున్నవన్నీ అందులో చేస్తున్నట్టు
1: చేసుకున్నట్టు ఊహించుకుని
0: ఊహించి
1: రాసుకుంటూ
0: రాస్తారు
1: ఉంటాను.
0: సృజనాత్మకంగా.
1: దాని 10 సార్లు చదువుకున్నాక నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను అది జీవిస్తాను కూడా. 10 సార్లు చదువుకున్నాక నిజంగానే అది అయిపోయింది అన్నట్టు నా మనసుకి ఒక ఎనర్జీ వస్తుందండి, ధైర్యం అవన్నీ వస్తాయి. అది నేను ఎంజాయ్ చేస్తాను బాగా, నాలో కూడా తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది అది 10 సార్లు చదివాక.
0: మరి మీరు రాసిన బుక్లో మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందా?
1: నేను నా పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసింది ఏంటంటే, తక్కువ మాట్లాడడం వల్ల మనల్ని ఎలా జడ్జ్ చేస్తారంటే, ఈ అమ్మాయికి ఏదో పొగరు లేకపోతే అలా మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, మా మనసులో చాలా పిరికితనం, ఒక తెలియని భయం ఉండడం వల్లే ఎక్కువ మాట్లాడలేము. అది అర్థం చేసుకోవడం ఎలాగా, ఎదుటి మనిషిని మాట్లాడడం బట్టి జడ్జ్ చేయకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనే పాయింట్ నుంచి ఆలోచించి వాళ్ళతో మాట్లాడించాలంటే ఏం చేయాలి అని ఆలోచించే విధంగా రాశానండి ఆ బుక్. అది నాకు నచ్చిన అంశం అందులో, ఇమీడియట్గా జడ్జ్ చేయకుండా ఒక మనిషిని. ఇప్పుడు నా స్టూడెంట్స్ని నేను చూస్తూ ఉంటాను కదా, క్లాస్లో ఒకడు మాట్లాడకుండా ఉన్నాడంటే వాడి మీదే జోక్స్ వేయడం, వాడిని ఒక చేతకాని వాడిగా తీసుకురావడం, అలా కాకుండా వాడిని మనతో పాటు ఎంకరేజ్ చేయడం ఒకటి. లేదు వాడిలో ఏదో తెలివి ఉండి ఉంటుంది అందుకే సైలెంట్గా ఉన్నాడు, అది మనం నేర్చుకోవడం, వాడి సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం. లేదు నిజంగా వాడు అలాంటి వాడైతే వాడిని మనతో పాటు పైకి తీసుకురావడం ఎలాగా, అది నిజమైన కమ్యూనికేషన్. సో వెర్బాటిక్యూ అనేది కమ్యూనికేషన్కి సంబంధించింది. సో కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడేయడం కాదు, మాట్లాడలేని వాడితో మాట్లాడించి వాడి దగ్గర ఉన్నది నువ్వు నేర్చుకోవాలి, లేదా వాడిని ముందుకు తీసుకెళ్ళగలగాలి, అప్పుడు నువ్వు నిజమైన కమ్యూనికేషన్. నా దృష్టిలో కమ్యూనికేషన్ డెఫినేషన్ అది అని చెప్పి నేను రాసిన బుక్ అండి.
0: చాలా మంచి విషయం చెప్పారండి రౌళి గారు నిజంగా.
1: థ్యాంక్ యూ.
0: అలాగే ఈ కమ్యూనికేషన్తో మీ స్టూడెంట్స్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు?
1: నేను చేసే రకరకాల ఉద్యోగాల్లో మాకు ఇష్టమైంది టీచింగ్. మనం ఎందుకంటే ఆ 2 గంటలు కూడా నేను నా వయసు మర్చిపోతాను, నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోతాను. నేను చెప్పేది ఏంటంటే, చదువు ఓకే, ఎవరికైనా వచ్చేస్తుంది, సర్టిఫికేట్ ఎలా అయినా వస్తుంది, లైఫ్లో డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, నిజాయితీ, హానెస్టీ ఉండాలమ్మా, ఇవి ఎప్పుడూ వదులుకోకండి. ఇవి ఉంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది ఈ టైంలో కాకపోతే ఇంకో టైంలో అయినా వస్తుంది. హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి వదలకండి, ఆటోమేటిక్గా
0: లైఫ్లో సాధించవచ్చు.
1: స్లోగా వస్తుంది, కన్సిస్టెన్సీతో స్లోగా వస్తుంది సక్సెస్.
0: ఏదైనా
1: అచీవ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా అచీవ్ చేయొచ్చు,
0: అంటే ముందు వెనక
1: అంతే.
0: మరి ఇన్ ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటి?
1: ప్లాన్ అయితే ఒక 40 ఏళ్ళు వచ్చేదాకా ఇలాగే కష్టపడి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్న మ్యూజిక్ స్కూల్ లాంటిది ఒకటి పెట్టి నేను నేర్చుకున్న మ్యూజిక్ ఇంకో 10 మందికి చెప్పడం, నేను నేర్చుకున్న పాఠాలు ఇంకో 10 మందికి చెప్పి అలా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపేద్దాం. 8 ఏళ్ళు ఉంటే 8 ఏళ్ళు, 40 ఏళ్ళ తర్వాత హ్యాపీగా పాడుకుంటూ గడిపేద్దాం.
0: అంటే జీవన విధానాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారు. అంటే ఎప్పుడు ఒకటే వేలో వెళ్ళిపోకుండా
1: మొత్తం ఈ కెరీర్ అంతా మార్చేసి 40 ఏళ్ళ తర్వాత అలా గడుపుదాం అనుకుంటున్నానండి.
0: మరి రవళి గారు మా కోసం ఒక చిన్న పాట

0: పాట పాడేవారికి పాటని ఆస్వాదించడం తెలుస్తుంది.
1: అవునండి.
0: మరి అలా ఆస్వాదించే పాటల్లో మీకు నచ్చినవి
1: ఒకటి ఉంది, యాక్చువల్గా అది కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది.

0: నిద్రపోవడానికి ఇది ఒక మోటివేషన్. పడుకోనంత మాత్రాన అవి ఆగిపోతాయా, పడుకోకుండా ఆలోచించడం మాత్రాన అని ఇది నా ఫేవరెట్ సాంగ్ అనమాట పడుకోవడానికి.
1: చాలా బాగుందండి. మీరు బాగా బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉంటారు కదా, ఒక రోజంతా మీకు ఫ్రీ టైం దొరికితే మీరేం చేస్తారు?
0: నిద్రపోతానండి ఫుల్గా. అంటే నిద్రపోవడం అంటే నిద్రపోవడం, బద్ధకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అంటే బద్ధకంగా ఉంటాను ఇంకా, అలా పడుండి బుక్స్ చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ పాత సినిమాలు అన్నీ ఇంకా బెడ్ దగ్గరికే రావాలి ఫుడ్ దగ్గర నుంచి, అలా బద్ధకంగా ఉండడానికి ఇష్టపడతానండి.
1: జీవితాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు
0: ఆ ఒక్కరోజు మాత్రం.
1: మరి మీకు నచ్చిన హీరోని కలిసే అవకాశం వస్తే?
0: అయ్యో, నా నచ్చిన హీరో మహేష్ బాబు అండి. అందరికీ ఫేవరెట్ యాక్టర్ అంటే డైలాగ్సో పాటలో సినిమానో, నాకు నా ఫేవరెట్ యాక్టర్ అంటే నా జీవితంలో ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. నేను చాలా డల్గా ఉన్నప్పుడు, మార్కులు తక్కువ వచ్చాయి ఈ స్పెల్లో అని ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు మహేష్ బాబు ఫోటో చూస్తే ఈ సినిమా పోయింది కదా అని ఆపేశాడు, ఆ నెక్స్ట్ సినిమా తీసాడు, ఆ ఇన్స్పిరేషన్తో నేను నెక్స్ట్ స్పెల్ బాగా రాసేదాన్నండి. ఆ విధంగా నాకు మహేష్ బాబు ఇన్స్పిరేషన్. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా అతని ఫోటో చూస్తే నాకు బాధలన్నీ మర్చిపోయేదాన్ని. ఇది కొంచెం ఎగ్జాజరేటెడ్గా అనిపించవచ్చు కానీ ఇది నిజం అండి. నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి, మనిషి అన్నాక ఒక ఫేవరెట్ హీరో ఉండాలి అని నేను అనుకుంటానండి.
1: బుక్స్ రాస్తున్నారు కదా, మీకు నచ్చిన రైటర్ ఎవరు?
0: రైటర్ యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ ఎక్కువ అండి మా ఫ్యామిలీలో. మా తాతగారి దగ్గర నుంచి మేము ఎండమూరి నావెల్స్ బాగా చదివేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక చిన్నప్పటి నుంచి నేను 6th class నుంచి చదవడం మొదలుపెట్టానండి బుక్స్, డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ ఒక 118 పుస్తకాలు చదివానండి. అందులో ఎక్కువ ఎండమూరి గారివే ఉంటాయి.
1: తెలుగులో
0: చదివాను. ఇంగ్లీష్ బుక్స్ అయితే చదవలేదు, తెలుగు బుక్సే చదివాను. నోవెల్సే స్టోరీసే, బట్ స్టిల్ మోటివేషన్ గా అనిపిస్తూ ఉంటాయండి, ఇన్స్పిరేషన్.
1: పుస్తకాలు చదవడం వల్ల భావాల్ని పర్ఫెక్ట్ గా వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది కదా?
0: అవునండి, ఎగ్జాక్ట్ గా. జీవించేటప్పుడు కూడా అది
1: ఉపయోగపడుతుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఏదైతే చదివామో అది మన మైండ్ లో బ్లింక్ అవుతుంటుంది.
0: వాళ్ళు అప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో మనం కూడా అలా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి ఎక్స్ప్రెషన్ వల్ల.
1: రవళి గారు, మరి మీకు ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరు, ఎవరి పేరు చెప్తారు మీరు?
0: ఇన్స్పిరేషన్ అంటే మనం ఎక్కడో బయట నుంచి తెచ్చుకోకర్లేదండి, ఎప్పుడు మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలోనే ఉంటారు. నాకు అలా ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ గారండి. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆవిడ ఇవాళకి.

0: ఇప్పటికి 84 ఏళ్ళు, ఆవిడ తినే ప్లేట్ తనే సంపాదించుకుంటుందండి. ఇంకా స్టిల్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది, చిన్న హోమ్ మేడ్ బిజినెస్ చేస్తూ. ఎప్పుడు అలసిపోయినట్టు కానీ, అలసట కానీ ఆవిడ మొహంలో కానీ, ఆవిడ మాటల్లో కానీ ఎప్పుడూ చూడలేదు. నా ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ గారండి.
1: మీ అమ్మమ్మ గారే మీ ఇన్స్పిరేషన్? మ్యూజిక్ ఎంచుకుంటారా, పుస్తకాలు ఎంచుకుంటారా? మ్యూజిక్ ఆర్ బుక్స్?
0: వినడానికి మ్యూజిక్ అండి, రాయడానికి పుస్తకాలు.
1: రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే?
0: బుక్స్ అండి.
1: బుక్స్, పుస్తకాలు చదవడానికి
0: చదవడానికి ఇష్టపడతాను.
1: మరి వండడం ఇష్టమా, తినడం ఇష్టమా?
0: తినడమే ఇష్టం అండి, ఎవరైనా వండి పెడితే ఇంకా తినడం ఇష్టం.
1: తినడమే ఆనందం
0: అండి.
1: ఇంట్లో ప్రశాంతంగా రిలాక్సింగ్గా ఉంటారా, కొత్త ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఇష్టపడతారా?
0: ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి.
1: ఓకే. సాంగ్స్ ఇష్టం అన్నారు కదా?
0: అవునండి.
1: ఫిలిం సాంగ్స్ ఇష్టమా, డివోషనల్ మ్యూజిక్?
0: డివోషనల్ మ్యూజిక్ అండి.
1: ఎందుకు?
0: ఇవాళకి మేము రామాయణం వింటూ ఉంటాం, రాముడి పాటలు వింటూ ఉంటాం. ఒక మనిషి ఎలా ఉండాలి అని రాముడి కథ

0: వినడానికి మ్యూజిక్ అండి, రాయడానికి పుస్తకాలు.
1: రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే?
0: బుక్స్ అండి,
1: బుక్స్. పుస్తకాలు చదవడానికి
0: పుస్తకాలు చదవడానికి
1: ఇష్టపడతారు మీరు.
0: ఇష్టపడతాను.
1: మరి వండడం ఇష్టమా తినడం ఇష్టమా?
0: తినడమే ఇష్టం అండి, ఎవరైనా వండి పెడితే ఇంకా తినడం ఇష్టం,
1: తినడమే ఆనందం
0: ఆనందం
1: అంటారు.
0: అండి.
1: ఇంట్లో ప్రశాంతంగా రిలాక్సింగ్గా ఉంటారా? కొత్త ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఇష్టపడతారా?
0: ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి.
1: ఓకే. సాంగ్స్ ఇష్టం అన్నారు కదా,
0: అవునండి.
1: ఫిలిం సాంగ్స్ ఇష్టమా డివోషనల్ మ్యూజిక్?
0: డివోషనల్ మ్యూజిక్ అండి.
1: ఎందుకు?
0: ఇవాళ్ళకి మేము రామాయణం వింటూ ఉంటాం, రాముడి పాటలు వింటూ ఉంటాం. ఒక మనిషి ఎలా ఉండాలి అని రాముడి కథ విని తెలుసుకున్నానండి. ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలి, బాధ అయితే ఎలా తీసుకోవాలి అనేది రాముడి క్యారెక్టర్ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. రాముడికి ఫ్యాన్ అయిపోయాను ఒక 6 మంత్స్ నుంచి. సో అప్పటి నుంచి డివోషనల్ సాంగ్స్ ఇంట్రెస్ట్ అండి, పర్టికులర్గా రాముడి సాంగ్స్ అండి. డివోషనల్లో కూడా
1: అంటే పురాణాల నుంచి
0: ఇన్స్పైర్ అయ్యాను. రామ్
1: పురాణ కథలు అవన్నీ కూడా చదవడం బాగా ఆసక్తి
0: అనమాట. చిన్నప్పుడు అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు కథలన్నీ. అప్పుడైతే కథలుగానే తీసుకున్నామండి, అంటే ఒక రాము సోము లాంటి కథలుగానే తీసుకున్నాను. కానీ ఇప్పుడు రామాయణం వింటుంటే కొత్తగా అనిపిస్తుందండి, కొత్త కోణంలో రాముడి క్యారెక్టరైజేషన్లో కొత్త కోణం. చిన్నప్పుడు అంత అర్థమయ్యింది కాదు, ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. దాన్ని నేను ఆచరిస్తున్నాను కూడా లైఫ్లో. రాముడైతే ఈ సిచ్యువేషన్లో ఇలా చేసేవారు, సో మనం కూడా ఇలా చేద్దాం అనేది స్టార్ట్ చేసామండి 6 మంత్స్ నుంచి.
1: రాముడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు సాగుతున్నారు మీ రచనల్లో గానీ మీ జీవన శైలిలో గానీ?
0: ప్రస్తుతం నా ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంతా రాముల వారే.
1: రాముడు చాలా బాగా చెప్పారు రవళి గారు. మరి రేడియోతో మీకున్న అనుబంధం ఎప్పటి నుంచి?
0: రేడియోతో చిన్నప్పుడు అండి, మా తాతగారు క్రికెట్ కమెంటరీ న్యూస్ వినేవారు, అప్పటి నుంచి తాతగారితో విన్నాం అలవాటు. ఆ తర్వాత కొంత పెద్ద అయ్యాక మేము ఒక పల్లెటూరులో ఉన్నామండి, అక్కడ టీవీ కానీ మాకు కరెంటే ఉండేది కాదు. రోజుకి 20 గంటలు కరెంట్ ఉండేది కాదు. అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్లో రేడియోనే అండి మా ఫ్రెండ్. మాకు ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు, మాది
2: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయూ జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్ట్రంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పాడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: అన్ని వాహనాల్లో మార్ట్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయి లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసే దానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేస్తాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ది గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ది చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్దిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్టంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివకోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివకోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సదాశివకోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
1: ఈ శాసనం 1471వ సంవత్సరం అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవాలయాలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివకోనలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, తరువాత యోగాతో ఆరోగ్య బాల్యం గురించి శ్రీ చంద్రమౌళి గారితో పరిచయం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజనిలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. 6:30 సూక్తి ముక్తావళిలో వ్యసనాలు వ్యాఖ్యానం శ్రీ జయశంకర బాపూజీ. 6:30 చేను ముచ్చట్లు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శ్రీ దివాకర్ల వెంకటావధాని గారి జయంతి విశేషాలు, అనంతరం పక్షవాతం కారణాలు చికిత్స ఈ అంశం గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రేవంత్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి. 8:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం శ్రీ రాఘవేంద్ర స్వామి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
6: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి

0: మార్కుల్లో చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్

మీరింతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపైన చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా

పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ గాదిర్ నిజామీపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరు పక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది, వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదురహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటన మధ్యలోని రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

0: ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు ఆవశ్యకత గురించి పొదిలి మండలం వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీనివాసులు గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది.